ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 మే 24 ఆదివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:59 దాటి 50 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు శుభోదయం, నమస్కారం.

0: Jordan and Bahrain, along with Israel. Iranian Foreign Ministry spokesman Ismail Baqai earlier told state television that the US and Iranian positions had been converging in the last week, but warned that did not mean agreements would be reached on key issues. In IPL cricket, riding on an unbeaten 101 runs by skipper Shreyas Iyer, Punjab Kings defeated Lucknow Super Giants by 7 wickets at the Aigana Cricket Stadium in Lucknow last night. Chasing a target of 197 runs set by Lucknow Super Giants, Punjab Kings scored 200 for 3 in 18 overs. And that is the end of this news bulletin.
1: Akashavani Varangal Kendram. నమ్మకమైన సమాచారానికి కమ్మనైన వినోదానికి సిసలైన చిరునామా ఆకాశవాణి. వరంగల్ ఆకాశవాణి నిలయంలో సమయం 6:10. ఇప్పుడు వినండి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం అనంతరం యేసుక్రీస్తు భక్తి గీతాలు.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు, తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యభగవానుని భక్తి గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి యేసుక్రీస్తు భక్తి గీతాలు.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో యేసుక్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ది సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి వెల్లడించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026ను రేపు విజయవాడలో నిర్వహించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహా పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారన్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీహెచ్సీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. పీహెచ్సీలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చి రోగి వైద్య సేవలు పొందడం నుంచి మందులు తీసుకెళ్లే వరకు నిర్వహించే ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించారు. సంజీవని ద్వారా టెక్నాలజీని అనుసంధానించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలోని వివిధ విభాగాలను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి ఉప ముఖ్యమంత్రి రాజమహేంద్రవరానికి చేరుకుంటారని, రేపు ఉదయం పుష్కర్ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణిస్తూ ఘాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. అలాగే నల్లా కాలువను కాలుష్యరహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారని మంత్రి పేర్కొంటూ,
1: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు
2: నల్లా ఛానల్ విషయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా కాలుష్య రహితంగా దాన్ని తయారు చేయడం అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు లో కలెక్టర్ గారి నేతృత్వంలో సమీక్షలో ఒక సంవత్సర కాలంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా మన పుష్కరాలని సమర్థవంతంగా నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు గోదావరి భద్రతా ప్రమాణాలు ఏ మేరకు చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక మొట్టమొదటి కార్యక్రమంగా రేపు జరుగుతుంది.
0: తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న జరిగింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్లో నియోజకవర్గానికి 2000 ఇళ్లను కేటాయించేందుకు అనుమతిచ్చింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చిన

0: తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం చేశాం. రెండో విడత కూడా జూన్ 1 నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర కాగజ్ నగర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవటం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులు

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 17,50,00,000 రూపాయలతో 1,750 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో తొలివిడతగా 40 వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన 300 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఒక దివ్యాంగ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థ మెరుగుదలకు 492 పనులను 27,34,00,000 రూపాయలతో చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులో జలవనరుల శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాలువల్లో పూడికతీత, అత్యవసర మరమ్మతులు తదితర 241 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాలువలకు నీటి విడుదల కంటే ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను పూర్తి చేసి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి డెల్టా ఆధునీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 15 కోట్ల రూపాయల పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న విశ్రామ సదనుకు ఆయన నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో ఆసుపత్రిని అగ్రగామిగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులకు విశ్రాంతి కోసం నిర్మిస్తున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు అధిక సంఖ్యలో ఈ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగంపేటలో 50,00,000 రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు తొలుత శంకుస్థాపన చేశారు. దుప్పలపూడిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన దుప్పలపూడి కాపవరం రోడ్డును ప్రారంభించారు. బిక్కవోలులో 66,00,000 రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. కాండ్రేగులలో 1 కోటి రూపాయలతో, సహప్పురంలో 50,00,000 రూపాయలతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు అన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యం కనుక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కూటమి ఇదే విధంగా సంపూర్ణమైనటువంటి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తిరిగి నొక్కి వక్కను.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రేపు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గ్రోత్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రానున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలకు కూడా విస్తరించేందుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ప్రసార విశేషాల్లో ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు 2 కథానికలు వింటారు. ముందుగా వారసత్వం డాక్టర్ వి వాణిప్రసాద్ గారి నుండి, అనంతరం శ్రీ ఎం బ్రహ్మచారి గారి నుండి కళ కన్నీరైంది అనే ఈ 2 కథానికలు వింటారు ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 హలో మనోరంజని, శ్రోతలు వాట్సప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం 7382922899. ఈ వాట్సప్ నెంబర్ ద్వారా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 9:30 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల కాశీబుగ్గ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:90 ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 ఉదయం 10:30 మధ్యాహ్నం 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అయితే ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 3:00 నాటకం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంకాలం 4:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని ఉంటుంది. ఆరు 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 10:00 మధుర గీతాలు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు. మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తుంది. మరి కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
2: మెహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం.
3: గ్రంథాలయాలు, విజ్ఞాన భాండ

0: కార్యాగారాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె గ్రంథాలయాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాల్లోని పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని, వాటి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల సమిష్టి కృషితోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగామని రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మిల్లర్లతో సమావేశాలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రతి మిల్లుకు 3 సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎగుమతులు, దిగుమతులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 53 ఐకేపీ కేంద్రాలు, 158 పీఎస్సీఎస్ కేంద్రాలు, 8 జీసీసీ కేంద్రాలు, 1 మెప్మా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 214 కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం 201 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గ్రేడ్ ఏ రకం ధాన్యం 15843 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యం 12494 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మొత్తం 62415 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 48897 మెట్రిక్ టన్నులను వివిధ మిల్లులకు తరలించారు. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డెంగ్యూ మానవ నిర్లక్ష్యంతోనే వ్యాపించే వ్యాధి అన్నారు. ఏజెన్సీ గ్రామాల రైతుల ఆర్థిక స్వావలంబనే తమ ధ్యేయమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది రైతులకు 4 స్ట్రోక్ పవర్ స్పేర్లను ఉచితంగా పంపిణీ చేశారు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 98 లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ఏప్రిల్ 26న ప్రారంభమైన స్వీయ గణన మే 10వ తేదీతో ముగిసింది. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులు, సౌకర్యాలు, ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తున్నారు. రోడ్డు భద్రతతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ సప్త భద్రత అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో సప్త భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి భద్రతగా హెల్మెట్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలకు గ్రామ ప్రవేశం నిరాకరించే విధంగా చర్యలు చేపడుతున్నారు. 2వ భద్రతగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగ నిర్మూలనపై ప్రచారం నిర్వహిస్తున్నారు. 3వ భద్రతగా గ్రామ ప్రవేశ ద్వారాలు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి నిలిపారు. 4వ భద్రతగా మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలు, హాస్టళ్లు, ప్రజా రవాణా కేంద్రాల్లో నిఘా పెంచుతున్నారు. 5వ భద్రతగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. 6వ భద్రతగా అక్రమ మద్యం, జూదం, డ్రగ్స్, అక్రమ ఇసుక రవాణా, ప్రభుత్వ ఆస్తుల చోరీపై నివారణ చర్యలు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. 7వ భద్రతగా కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తూ గ్రామ భద్రత సమావేశాలు, వీధి దీపాల ఏర్పాటు, యువతను క్రీడలు, సామాజిక కార్యక్రమాల వైపు ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నారు.
1: మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎస్ పురుషోత్తం. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారుగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వీపీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియచేయాలని కోరింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు అనేక విస్తృత శ్రేణి అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి గురించి సమీక్షించారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి రూబియో పంచుకున్నారు. అమెరికాకు భారత్ ఒక అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం అమలవుతున్న క్వాడ్ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉమ్మడిగా ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో బోయింగ్ కంపెనీ గ్లోబల్ పబ్లిక్ పాలసీ కార్పొరేట్ స్ట్రాటజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతో సమావేశమయ్యారు. విమానయాన, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో భారత్ అమెరికా సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ అవకాశాలను అభివృద్ధి చేయడం, నైపుణ్య అభివృద్ధి, సప్లై చైన్ ఆవిష్కరణలు, నమ్మకమైన గ్లోబల్ తయారీ ఇంజనీరింగ్ హబ్గా భారత్ పాత్రను పెంపొందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. మహారాష్ట్రలోని షిరిడిలో ఉన్న సావ్లీ విహేర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఆర్టిల్లరీ షెల్ తయారీ కర్మాగారాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును నిబెల్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, రక్షణ సిబ్బంది ప్రధాన అధికారి జనరల్ అనిల్ చౌహాన్, నిబే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గణేష్ నిబే, డిఆర్డీఓ చైర్మన్ సమీర్ కామత్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఒకప్పుడు భారత్ రక్షణ పరికరాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిందని, అయితే రాబోయే సంవత్సరాల్లో దేశం రక్షణ ఉత్పత్తుల ప్రధాన ఎగుమతిదారుగా అవతరిస్తుందని అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ప్రస్తుతం 30-30% ఉందని, భవిష్యత్తులో దీన్ని 50% పెంచుతామని ఆయన చెప్పారు.
1: నామినేయ స్తంభ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఔర్ మేక్ ఇన్ ఇండియా కే లియే ప్రైవేట్ సెక్టర్ కి ఎనర్జీ కా ఉపయోగ్ ఆవశ్యక్ హై. ఇస్లియే పాలసీ రిలేటెడ్ రిఫార్మ్స్, నీతిగత సుధార్ భీ కియే గయే. ఎఫ్డిఐ కో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కో లిబరలైజ్ కియా గయా. పాజిటివ్ ఇండైనైజేషన్, హమ్ లోగోనే ఏక లంబీ లిస్ట్ మోర్ దాన్ 5000 ఐటమ్స్ కి తయార్ కియే.
0: ఈ ప్రాజెక్టును ఒక కొత్త శకానికి ఆరంభంగా అభివర్ణించిన రక్షణ మంత్రి షిరిడిలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ షెల్స్ యూనిట్, ఇతర రక్షణ వ్యవస్థలను ప్రశంసించారు. ప్రైవేట్ పరిశ్రమల మద్దతుతో 5000 కంటే ఎక్కువ రక్షణ పరికరాల జాబితాను సిద్ధం చేశామని, ఈ ఉత్పత్తులను ఇప్పుడు స్వదేశీ సాంకేతికతతో భారతదేశంలో తయారు చేస్తామని

0: అని రక్షణ మంత్రి చెప్పారు. యుద్ధాల స్వభావం మారిపోయిందని, ఆవిష్కరణలు, ఉత్పత్తి సామర్థ్యాలు, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కలిగిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని రక్షణ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 VBGRAMJI చట్టం కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించిన పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో చేర్చారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్య నిపుణులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ NBEMS 23వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్ లాగా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్ లాగా సేవలు అందిస్తారని నడ్డా అభివర్ణించారు.
1: We all know that under the visionary leadership of Prime Minister Modi ji, we want India to be developed India, Viksit Bharat by 2047. And when we talk about Viksit Bharat in 2047, health or healthy India is a very key fact, because if we are healthy, certainly we'll be able to get the success.
0: వికసిత్ భారత్ మిషన్ సాధించడంలో ఆరోగ్య రంగం, ఆరోగ్యకరమైన భారత్ యొక్క విజన్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల వైద్య నిపుణుల సహకారం దేశానికి ఎంతో ముఖ్యమని జేపీ నడ్డా చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ కోట్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఒక కార్యాలయానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణల కేసులో 1500 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సందీప్ మిత్కే తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన మతిన్ పటేల్, నిదా ఖాన్, డానిష్ షేక్, తోసిఫ్ అత్తర్ అనే నలుగురిపైన ఈ ఛార్జ్షీట్ దాఖలైనట్లు తెలియజేశారు. ఈ నేరాలతో సంబంధం ఉన్న మరో 7 నుంచి 8 మందికి సంబంధించిన అదనపు ఛార్జ్షీట్లను రాబోయే 3-4 రోజుల్లో దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్ష భవన సముదాయం వైట్ హౌస్ సమీపంలో పలు రౌండ్ల కాల్పుల శబ్దాలు వినబడడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసర ప్రాంతాలను తక్షణమే తమ అధీనంలోకి తీసుకుని లాక్డౌన్ విధించారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఘటనా స్థలానికి సమీపంలో అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు కాల్చి చంపగా అక్కడే ఉన్న మరొక వ్యక్తికి గాయాలయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాధించిన 101 పరుగుల సెంచరీతో లక్నో సూపర్ జాయింట్స్ పైన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30కి ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. 2 మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకప్పుడు రక్షణ దిగుమతులు అత్యధికంగా జరిపిన భారత్ ఇప్పుడు అతిపెద్ద ఎగుమతిదారిగా పేరు గడిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

0: ഉദയതരംഗിണി. ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రెండు కథానికలు వినవచ్చు. ముందుగా విందాం డాక్టర్ వి వాణిప్రసాద్ గారి కథానిక వారసత్వం.
1: నాన్నగారి ఆరోగ్యం బాగలేదట, ఓసారి వెళ్ళి చూసొద్దామా? విక్రమ్ ఫోన్ చేశాడు వాసుకి. అవునన్నయ్య, నేను అదే అనుకున్నాను. చాలా కాలమైంది ఆయన్ని చూసి. ఏదో అప్పుడప్పుడు లోకం కోసం వెళ్ళి చూసొస్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని తెలిసాక కూడా వెళ్ళకపోతే బాగుండదేమో అని అనుకున్నా అన్నాడు వాసు. నిజమే, ఆస్తి ఆయన స్వార్జితం, అంతా ఆయన పేరునే ఉంది. అర్ధోక్తిలో ఆగిపోయాడు విక్రమ్. అవును కదూ, సరే ఎప్పుడు వెళ్దాం? అడిగాడు వాసు. ముందు మనిద్దరం వెళ్దాం, అక్కడ పరిస్థితిని బట్టి మనం వాళ్ళని రమ్మందాం అన్నాడు విక్రమ్. సరే అయితే వచ్చే సెకండ్ సాటర్డే సండే కలుపుకొని వెళ్దాం, బయలుదేరే ముందు ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేశాడు వాసు. అనుకున్నట్లుగానే తర్వాతి వారం వెళ్ళి తండ్రిని పలకరించారు అన్నదమ్ములు. ఎలా ఉంది నాన్నగారు అని పరామర్శించారు. పర్వాలేదు లేరా, డాక్టర్లు ఏదో నోరు తిరగని జబ్బు చెప్తారు, నిందలేనిదే బొందిపోదంటారు. అంతే, కొడుకులు దగ్గర లేదని ఆయుష్ పెరగదుగా. ఇన్ని సంవత్సరాల్లో 2-3 సార్లు వచ్చి ముఖం చూపించి వెళ్ళారు, మళ్ళీ ఈరోజు వచ్చారు. సర్లే, కోడళ్ళు పిల్లలు కులాసానా? నిష్ఠూరాన్ని ధ్వనిస్తూనే పరామర్శించారు తండ్రి జగన్నాథం గారు. పనుల ఒత్తిడిలో తరచూ రావడానికి వీలు కాలేదండి, అయినా ఎప్పటికప్పుడు మీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నాం. పిల్లల కులాస, అపాలజీ ధోరణిలో మాట్లాడారు ఇద్దరు. వాసు కొడుకు డాక్టర్ కదా నాన్నగారు, వాడికి తెలిసిన పెద్ద డాక్టర్లకు చూపిస్తాం అని శ్రద్ధ కనబరిచాడు విక్రమ్. అవును నాన్నగారు, మాతో పాటే వచ్చేయండి అని వంతపాడాడు వాసు. ఇంటి దగ్గర భార్య సుందరి తండ్రి సేవ చేయడానికి సిద్ధపడదని, తనతో తగువు దిగుతుందని తెలిసి కూడా, వద్దులేరా, మంచి డాక్టరే ఇంటికొచ్చి చూస్తున్నాడు, ఆడపిల్లైనా సుభద్ర, అల్లుడైనా ప్రభాకరు ఇద్దరు నన్నెంతో బాగా చూసుకుంటున్నారు. నాకు సుస్థి చేయకముందు నుండి వాళ్లే నా ఆలనా పాలనా చూసుకుంటున్నారు. సుభద్ర కూతురు శోభన అది ఇక్కడే ప్రాక్టీస్ పెట్టుకుంది, రానన్న భావం వ్యక్తం చేస్తూ అన్నారు జగన్నాథం గారు. సర్లే, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని దిండు మీదకు ఒరిగారు ఆయన. వాళ్ళు చూపిస్తున్న తెచ్చుకోలు ఆరాటాన్ని, అంతరార్థాన్ని గ్రహించి చిన్నగా నవ్వుకున్నారు. విక్రమ్, వాసు, సుభద్రలు జగన్నాథం గారి సంతానం. పిల్లలు పెద్దవాళ్లు కాకముందే ఆయన భార్య చనిపోయింది. బిడ్డల సంరక్షణ కోసం దూరపు బంధువు, తనకు పిన్ని వరస, నిరాశ్రయురాలైన రాజమ్మగారిని తీసుకొచ్చి కుటుంబాన్ని నడుపుకున్నారు. పిల్లలు పెద్దవారయ్యారు, మగపిల్లలకి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయ్యాయి వచ్చాయి, అమ్మాయి సుభద్రకు పెళ్ళీడు వచ్చింది. భార్య చనిపోయాక బిడ్డల సంరక్షణలో ఏ లోపం రాకుండా చూసుకున్నప్పటికీ ఆయనలో జీవితం మీద నిరాసక్తత కలిగింది. ఆదర్శ భావాలు ఆశయాలు కల ఆయన సంఘసేవ మీద తన దృష్టిని మళ్లించుకున్నాడు. అనాథ సేవా సదనాన్ని, వర్ణాంతర వివాహాలు నిర్వహించారు. సుభద్ర కాలేజీలో చదువుతున్నప్పుడే విద్యావంతుడు, ఆదర్శ భావాలు కలవాడు, చురుకైనవాడు, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించే ఓ వ్యక్తి ఆమెను ఆకర్షించాడు. పరిచయం చేసుకుంది, పెంచుకుంది, ప్రేమగా పరిణమించింది, పెళ్లిపీటల మీదకు వెళ్లాలని కాంక్షించింది. తండ్రి అభ్యంతర పెట్టడనే నమ్మకంతో తమ ప్రేమ విషయం నిస్సంకోచంగా తండ్రికి తెలియచేసింది. జగన్నాథం గారికి సుభద్ర వర్ణాంతర వ్యక్తిని ప్రేమించినందుకు బాధపడలేదు. అయితే వారిది మోహమా, నిజమైన ప్రేమేనా, సుభద్ర కథను తగినవాడేనా అనే ఆలోచనతో మౌనంగా ఉన్నారు. ప్రభాకర్ సమాజ కార్యక్రమాల్లో పాల్గొనే విధానం జగన్నాథం గారికి అతని పట్ల ఇష్టాన్ని, గౌరవాన్ని కలిగించింది. అతని వివరాలు తెలుసుకున్నారు. అనాథ శరణాలయంలో పెరిగిన వ్యక్తి కావడం వల్ల అతనికి అందరినీ తనవారుగా చూడగల మంచి లక్షణం ఉండటం, సహనంతోనూ ఉదారతతోనూ ప్రవర్తించడం అతనిలో గౌరవించదగినవని గ్రహించారు. వారిద్దరి వివాహాన్ని జరిపించడానికి సిద్ధపడ్డారు. కానీ విక్రమ్ వాసులకి సుభద్ర పెళ్లి ఒక అనాథతో చేయడం, తన ఆదర్శాన్ని ఇంట్లో కూడా ప్రవేశపెట్టడం నచ్చలేదు. తమ అయిష్టాన్ని, అభ్యంతరాన్ని స్పష్టం చేశారు. వారి అనంగీకారాన్ని త్రోసిపుచ్చి సుభద్ర ప్రభాకర్ల వివాహ ప్రయత్నాలు సాగించారు జగన్నాథం గారు. చెల్లెలి పెండ్లి అని కూడా ఆలోచించకుండా తమ తిరస్కారాన్ని తెలియచేస్తూ ఉద్యోగ

లోపల ట్రాన్స్ఫర్ వంకపెట్టి భార్యాబిడ్డలతో సహా వెళ్ళిపోయారు విక్రమ్ వాసులు. తన కారణంగా అన్నదమ్ములు తండ్రి విడిపోవడం సుభద్రకెంతో దుఃఖాన్ని కలిగించింది. జగన్నాథం గారే కూతురికి ధైర్యాన్ని చెప్పారు. తన నిర్ణయం ఓ ప్రేమజంట భవిష్యత్తుకు పూలబాట వేయగలుగుతున్నప్పుడు ఎదిగిన కొడుకుల నిష్క్రమణ గురించి బెంగపడడం అనవసరం అనుకున్నారా ఆయన? ఇన్ని సంవత్సరాలలో అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి వచ్చినా సుభద్ర విషయం మాత్రం ఎత్తేవారు కాదు అన్నదమ్ములు. అర్థం చేసుకోలేని మూర్ఖులని, ఇన్నాళ్ళు తను వారి వైఖరిని పట్టించుకోనట్లే ఉండిపోయారు జగన్నాథం గారు. కొంతకాలం క్రితం సుభద్ర తండ్రి దగ్గరకు వచ్చి, శోభన అన్నయ్య కొడుకు మెడికల్ కాలేజీలో క్లాస్మేట్సు, లవ్మేట్స్ కూడానని చెప్పింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా తన సంగతే పట్టించుకోని అన్నయ్య తమతో వియ్యమందడానికి అంగీకరిస్తాడా? అలాగని వారి ప్రేమను తుంచివేయగలమా? అది న్యాయము, సాధ్యమూ అవుతుందా? ఎదిగిన పిల్లలు పెద్దల ఆశీర్వాదం లేకుండా ఒకటవటం మన పెద్దరికానికే వెలితి కాదా? మన కుటుంబంలో నా పెళ్లి విషయంలో జరిగిందే మళ్ళీ జరిగితే? నాన్నగారు, వారిద్దరిది అందరికీ ఆమోదయోగ్యంగా వివాహ వేదిక మీదకి చేర్చగలుగుతారా? అంతా మీ చేతుల్లోనే ఉంది అని సమస్యను విడమర్చింది. విక్రమ్ వాసులు తనను చూడడానికి వచ్చిన తర్వాత జగన్నాథం గారు అందరినీ సమావేశపరిచారు. తాను అనారోగ్య కారణంగా ఆస్తి పంపకాలు చేస్తున్నానని, మంచి మనసుతో అందరూ దానికి బద్దులు కావాలని, కాని పక్షంలో ఆస్తి వృద్ధాశ్రమానికి చెందుతుందని తెలిపారు. ఆస్తి అంతా నా కష్టార్జితం కావడం వల్ల నా బాగోగులు చూస్తున్న సుభద్ర, ప్రభాకర్ల కూతురు, నా మనవరాలు శోభనకు సగం ఆస్తి చెందుతుందని, మిగతా సగం ఆస్తిలో మూడు భాగాలని, అందులో చెరో భాగం కొడుకులిద్దరికీ, ఒక భాగం వృద్ధాశ్రమానికి చెందుతుందని తెలిపారు. నా తదనంతరం అందరి సమక్షంలో నా లాయరు విల్లు వివరాలు చదువుతాడని తెలియజేశారు. కొడుకులు కాబట్టి ఆస్తిని తమ పేరిట రాస్తారనుకున్న విక్రమ్ వాసులు తండ్రి ఆ విధంగా ఆస్తి పంపకాలు చేయటం తమకు అన్యాయం చేసినట్లుగా భావించారు. తండ్రి తమ పట్ల చూపించింది ముఖప్రీతి మాత్రమేనని తలచి సమావేశం జరుగుతున్న గదిలో నుండి అలిగి వెళ్ళిపోయారు. మరురోజే ప్రయాణమయ్యారు. తండ్రితో, నాన్నగారు, మేము వెళ్తున్నాం. మొదటి నుండి మీరు అక్కపక్షమే ఉన్నారు. మేము పేరుకు మాత్రమే కొడుకులం అని నిష్ఠూరమాడారు. అది మాత్రం నిజంరా, పేరుకు మాత్రమే మీరు కొడుకులు అన్నారు జగన్నాథం గారు. విక్రమ్, వాసు ఆనాడు వెళ్ళిన వారు ఈనాడు కనిపించారు. ఈనాడు వెళ్తున్న మీరు మళ్ళీ వచ్చేదెప్పుడో నిర్ణయించుకునే వెళ్తున్నారు. కానీ ఒక నిజాన్ని గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఏ బంధాలైనా ఆస్తుల కోసమో డబ్బు కోసమో కాక ఆత్మీయతల కోసం, అనుబంధాల కోసమని. ఈ ప్రవర్తన నాతో కాదురా, మీ ముందు తరానికి మార్గం చూపిస్తున్నారని గ్రహించుకోండి, ఆవేదనగా అన్నారు జగన్నాథం గారు. మాట్లాడకుండా బయటికి నడిచిన అన్నదమ్ములు వెళ్ళింది ఊరికి కాదు, ఆ ఊరు చెరువుగట్టు మీదకి. వాసు, నువ్వేమీ అనుకోకపోతే నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు విక్రమ్. చెప్పు అన్నట్లు చూశాడు వాసు. ఏం లేదు, ఆ కాలంలోనే నాన్నగారు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అప్పుడు మనం అలిగి వెళ్ళిపోయినా సుభద్ర పెళ్ళి కోరుకున్న వాడితో జరిపించారు. ఇప్పుడు కాలం మారింది. మన కళ్ళ ముందే ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ వివాహాలను కులమతాల పట్టింపులు లేకుండా చేస్తున్నారు. అనుకుంటేవారు 4 రోజులు అనుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. సమాజం ఎంతో మారిపోయిందిరా ఆలోచనగా అన్నాడు విక్రమ్. ఇంతకీ ఏమిటి, ఆస్తి గురించిన ఆలోచనతో తికమక పడుతుంటే కులాలు మతాలు అంటూ ఉపన్యాసం ఇస్తున్నావు, విసుగ్గా అన్నాడు వాసు. తొందరపడకురా, ఆ విషయానికే వస్తున్నా. సుభద్ర కూతురు మన రఘు ప్రేమించుకున్నారని తెలిసి రఘుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చావు నువ్వు. నిదానంగా ఆలోచిస్తే సుభద్ర మన తోడబుట్టింది, ఈ ఇంటికి ఆడబడుచు. శోభన కూడా ఈ ఇంటి మనవరాలు. బావగారిదైనా మరీ తక్కువ కులం కాదు. వారిది ఏనాడో జరిగిన వివాహం. ఆ విషయాన్ని పక్కకు పెట్టి శోభన రఘుల వివాహానికి మనం అంగీకరిస్తే వారి ప్రేమ వివాహాన్ని సమర్థించిన వారమూ అవుతాం. నాన్నగారి ఆదర్శాన్ని నిలబెట్టి ఆయనకు సంతోషం కలిగించిన వారమూ అవుతాం. అంతేకాక సుభద్రకున్నది ఒక్కతే కూతురు అవడం వల్ల మనం తోడబుట్టిన దానితో సంబంధం మళ్లీ కలుపుకున్న వాళ్ళమవుతాం. ఆ విధంగా సగం ఆస్తి నీకు దక్కుతుంది, నీ భాగము నీకు దక్కుతుంది. ఇక నా వాటాను, ఉద్రాశ్రమ నిర్వహణ బాధ్యతను తీసుకున్నట్లయితే నాన్నగారికి సంతోషం కలుగుతుంది. ఆయన తదనంతరం వృద్ధాశ్రమ నిర్వహణ సంగతి అర్ధోక్తులు ఆగిపోయాడు విక్రమ్. విక్రమ్ పదునైన ఆలోచనకు ఆశ్చర్యపోతూ, విక్రమ్, నీ బుర్ర పాదరసం రా, నువ్వు చెప్పినట్లు చేస్తే నాన్నగారి పంపకాన్ని ఒప్పుకున్న వాళ్ళమూ అవుతాం. శోభన రఘుల వివాహం జరిపించి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటాం, విక్రమును అభినందిస్తూ అన్నాడు వాసు. ఆ తర్వాత తండ్రి మాటను మన్నిస్తున్నట్లుగా తమ

0: భార్య వేడివేడి టీ, బజ్జీలు, పకోడీ లాంటివి తయారు చేస్తుంటే బఠానీ వాళ్ళ బండిపై అమ్మవచ్చును అన్నట్లు వ్యవసాయానికి అక్కరకు రాని ఈ భూమిలో ఇండ్లు బాగా నిలుస్తాయి. నేల మొత్తం పలుగురాళ్లతోనే నిండి ఉంది. రోడ్డుకు దూరంగా ఉన్న ఇతని ఊరు వాళ్ళు ఇక్కడ ఇండ్లు వేసుకుంటే అప్పుడు ఇతనిదే పెద్ద హోటలు, మొదటి హోటల్ కూడా అవుతుంది. అసలు ఇక్కడ ఊరు పొందాలి కదా. ఊరు పొందకపోతే ఏం, డబ్బంటూ సంపాదిస్తే ఏ ఊరిలోనైనా హోటల్ పెట్టవచ్చును. అసలు ఇతని ఊరెక్కడా, అక్కడే హోటల్ పెడతాడు లేదా హైదరాబాద్లో కడతాడు. వ్యాపారం అనేది మర్రి విత్తనం లాంటిది, అది క్రమంగా విస్తరించుకుంటూనే పోతుంది. ఈ బఠానీ వాళ్ళ రేపు స్టార్ హోటల్ కట్టొచ్చు, ఏముంది చెప్పలేం. అరే రే, ఏమైంది, పాయే పాయే, అయ్యయ్యో అయ్యో పాపం అనే అరుపులతో ఆలోచనలు వీడి ఈ లోకంలోకి వచ్చాను. అందరూ బస్సులో నుండి దిగుతుంటే నేను అప్రయత్నంగా దిగాను. మామూలుగానే ట్రైన్ పోతుంది, మరి ఏం జరిగింది, ఏం అర్థం కాక అయోమయంగా జనాన్ని చూశాను. కొంతసేపటికి కానీ వారి మాటలు అర్థం చేసుకోలేకపోయాను. అసలు చనిపోయాడంటావా అన్నాడు ఒక వ్యక్తి. అవును చనిపోయాడనేముంది, అతడు గేటు దాటాడేమో అన్నాడు మరో వ్యక్తి. అవును దాటచ్చు, కానీ మరి అవతలి ప్రక్క జనం కూడా బస్సులోంచి దిగుతున్న నీడలు కనిపిస్తున్నాయి కదా అని అనుకున్నాను నానో. నేను అవి జనం నీడలేనా, నా భ్రమ కావచ్చు. అయినా అసలే బక్కపల్చగా ఉన్న అతడు ట్రైన్ గాలి తాకిడికి అడ్డం పడితే చూడ్డానికి దిగుతున్నారేమో అనుకున్నాను. ట్రైన్ ఒక్కో బోగి గేటు దాటుతున్న కొలది గుండె వేగం పెరుగుతుంది, నా రోమాలన్నీ నిక్కపొడిచాయి, భయంగా ఉంది. ఒక్కో బోగి దాటుతున్న కొద్దీ టెన్షన్ మరీ ఎక్కువ అవుతుంది. శుభమగాక అనుకున్నాను మనసులో. ఏం శుభమవుతుందో ఏమో అని అనిపించింది. ట్రైన్ చివరి బోగి గేటును దాటింది, అందరం పరుగున ట్రాక్పై వెళ్ళాము. బఠానీ వాళ్ళ రెండుగా నరకబడ్డాడు, ట్రాక్ లోపల కాళ్ళు, ట్రాక్ బయట మొండం. దృశ్యం హృదయ విదారకంగా ఉంది. బుట్ట ఎక్కడో పోయి పడింది, బఠానీలు చెల్లా చెదరుగా ఎగజల్ల పడ్డాయి. ఏ పుట్ట కోసము ఊరు వాడకాని ఈ రైలుకేడ బఠానీలు అమ్ముతున్నాడో ఆ రైలే అతని పుట్టను రెండుగా నరికింది. ఏ ప్రేగులు నింపుకోటకు బఠానీలు బేరం చేస్తున్నాడో ఆ ప్రేగులే బయటపడి చిట్లిపోయాయి. రక్తం మరకలతో బఠానీలు ప్రేగుల చుట్టూ ఎగజల్లబడి ఉన్నాయి. చూడలేక కళ్ళు మూసుకున్నాను, అయినా ఆ దృశ్యం కళ్ళల్లో కనబడుతూనే ఉంది. నా ఊహల్లో రంగుల జీవితం నిర్మించుకుంటున్న బఠానీ వాళ్ళ తన పేరు మార్చుకోకుండానే రంగుల జీవితం కోసం కాదు, స్టార్ హోటల్ కట్టే ప్రయత్నంలో కాదు, ఇంకో 2 రూపాయల బఠానీలు ఎక్కువగా అమ్మడం కోసం ఈ ప్రక్క అమ్మకం ముగించుకుని గేటు ఆవలి ప్రక్క కూడా బేరం సాగించుటకు సాగించాలనే తొందరలో గేటు దాటుతూ దారుణంగా రెండుగా నరికివేయబడినాడు. జనం పలచబడుతున్నాడు, అతనిపై వివిధమైన వ్యాఖ్యలు చేస్తూ బస్సుల వద్దకు సాగుతున్నారు. కాలం వస్తే ఎవరైనా చేస్తారు. ట్రాక్ ఇక్కడ మూలతిరుగుడు ఉండుట చేత అతడు ట్రైన్ చూడలేకపోయాడు. పైగా అతని దృష్టి అంతా అవతలి ప్రక్క టూరిస్ట్ బస్సులపైనే ఉంది. అతడిక్కడ చనిపోవలసి ఉంది. బతుకు ఎంత క్షణికం, ఒక క్షణం ముందు పోయినా ఒక క్షణం వెనక పోయినా అతడు బ్రతికి ఉండేవాడు. అసలు అతని ఏ ఊరో, ఏం పేరో, బఠానీ వాళ్ళ అని తప్ప అతని పేరే ఎరగం. భార్య ఉందో, ఆమెకి ఎవరు చెప్తారు, ఏమైనా పిల్లలో, పిల్లలున్నట్లు కనబడదు, చిన్న వయసే. తల్లిదండ్రి ఉన్నారో పాపం, ఎవరు లేనట్లు ఊరు వాడ కానికాడ ఘోరపు సావు చచ్చాడు. రకరకాలుగా మాట్లాడుకుంటూ జనం తమ బస్సుల వద్దకు వెళ్తున్నారు. జనం పూర్తిగా పలచబడుతున్నారు. చర్చ కొనసాగిస్తూనే ఎవరి బస్సుల వద్దకు వారు చేరుకుంటున్నారు. అందరితో పాటు అచేతనంగా నేను కూడా మా బస్సు వద్దకు నడిచాను.
1: మీరింతవరకు కల కన్నీరైంది శ్రీ ఎం బ్రహ్మచారి గారు అందించిన కథానిక విన్నారు.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి

0: ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

ఉదయ తరంగిణి వింటున్నారు శ్రోతలు. కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విందాం. తారక రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 91892

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. గుణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. గీత రచన వెన్నెల కంటి, సంగీతం ఇళయరాజా.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమం.

0: నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి.

0: చాలా కాలం లోపలే ఉంటారు.
1: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
1: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
0: అరే
2: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఉదయతరంగిణి కార్యక్రమంలో చివరిగా ఆహ్వానం చిత్రం నుండి ఈ పాట వినండి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన కర్ణాటక సంగీతం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన కర్ణాటక సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వాట్సాప్ ద్వారా

ఇప్పుడు వినబోయే పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వాట్సాప్ ద్వారా కోరుతున్నారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. వినండి, మీకోసం సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి మీరు కోరిన పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కుబుసం చిత్రం నుండి వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం యాటకర్లపల్లి గ్రామం నుండి పరశురాములు, రేణుక, సమత, భారతమ్మ, నరసయ్య, టింకు ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్, రాంబాబు వినండి. మీ అందరి కోసం కుబుసం చిత్రం నుండి ఈ పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట శతమానం భవతి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. వినండి, మీ అందరి కోసం

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి బప్పిలహరి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోనె శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ. వీరంతా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి కోరుతున్నారు. వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి మీరు అడిగిన ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపండి.

0: ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సైబాల్,
4: గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడుగులో తామరా
5: సైబాల్,
4: బురద పుల్లా
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
8: శ్రోతలు, హలో మనోరంజని వింటున్నారు. హలో మనోరంజనిలో మీరు పాల్గొనాలి అంటే 7382922899 అనే ఫోన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపి మీరు వినాలనుకునే పాటను వినవచ్చు, కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇప్పుడు నర్తనశాల చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుండి, వీరందరూ ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి సందేశాన్ని పంపిస్తున్నారు. బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి, వినండి మీ అందరి కోసం నర్తనశాల చిత్రం నుండి మీరు అడిగిన పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో జీవిత ఖైదీ చిత్రం నుండి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు పులిపాటి సత్యవతి, వెంకటేష్, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, వీరందరూ మహబూబ్ నగర్ నుండి రాస్తున్నారు. వినండి మీ అందరి కోసం జీవిత ఖైదీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన వేటూరి రచన, సంగీతం రాజ్కోటి.

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కోర్టు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి సమీర భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణచారి, సంగీతం విజయ్. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు షాపల్లి గ్రామం జఫర్గఢ్ మండలం జనగాం జిల్లా నుండి చింత శ్రీనివాస్. ఇంకా ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అని కోరుతున్నారు

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పార్టీ కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: విత్తనాన్ని విజయంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: రేపల్లెలో రాధా చిత్రం నుండి టిప్పు చిత్రపడిన వేటూరి రచన ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్నారు ఈస్ట్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి సాయికృప, లోకేష్ బాబు, భద్రి, హరిణి, రేణుక, దొర్నాల బాలరాజు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమనుగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయి, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస. వినండి మీకోసం రేపల్లెలో రాధా చిత్రం నుండి ఈ పాట.

హలో మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట సంఘర్షణ చిత్రం నుండి. ఈ పాటను కోరుతున్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నముంతలా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హలో, మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట పెళ్లికి పుస్తకం చిత్రం నుండి శ్రీరస్తు శుభమస్తు అనే పాట. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్నారు గణబోయిన తిరుపతి, స్వప్న, రాజవ్వ, అమ్ములు, బాబులు, రామన్న, రాజు, సమ్మయ్య, తిరుపతి, రజనీకాంత్, స్వప్న, అనిల్, సంధ్య, జున్ను, మాధరి, మయూరి, యువరాజారెడ్డి, మాధవ, రాణక్క, ఎర్రన్న, మధురక్క, బుచ్చన్న, కోమల, వంశీ, గంగోత్రి, మానస. ఇంకా మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు,

శోభన్, బాబు, ఆకిల, అభిజాన్, అవియా, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరి కోసం ఇదే పాటను మా కోసం కూడా వినిపించండి అని కోరుతున్నారు. రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వినండి, మీ అందరి కోసం పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల కాశీబుగ్గ వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.

అందరికీ శుభోదయం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల వివేకానంద కాలనీ కాశబుగ్గ విద్యార్థిని విద్యార్థులు అందిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా చక్కని నడవడికను నేర్చుకునే మాబడి గురించి కొన్ని మంచి వాక్యాలతో మన ముందుకు వస్తుంది.

0: నాలుగవ తరగతి నుంచి ఎస్ చరణ్య.
1: అదిగోనండి మా బడి నేర్పును మాకు చక్కని నడవడి, శ్రద్ధగా చదువులు చదివిదామండి, చక్కగా కలిసి ఉంటామండి, పాఠాలెన్నో చదివామండి, పంచతంత్రం విన్నామండి, అందులో నీతి తెలిసిందండి, ఎప్పుడు తప్పులు చేయండి, చక్కగా బుద్ధిగా ఉంటామండి, మంచి పనులు చేస్తామండి, ఆనందంగా జీవిస్తామండి, తలవులు ఎప్పుడు పడకండి, కలిసి కట్టుగా ఉంటామండి, కలిసి మెలిసి పని చేస్తామండి, కంచు కోట నిర్మిస్తామండి, కోటకు జెండా కడతామండి, ఆకాశాన ఎగరేస్తామండి, ఆ ఎగరే జెండా మాదేనండి, అది మా భారత జెండా సుమండి. ధన్యవాదాలు.
0: చాలా చక్కగా చెప్పింది మన చరణ్య. కార్యక్రమంలో ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం, అటువంటిది తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. సంభాషణ రూపంలో మనకు వివరించడానికి వస్తున్నారు 7వ తరగతి నుంచి ఎల్ లాస్యాసాయి మరియు కె లహరి.
2: ఎలా ఉన్నావు శారద?
3: నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
2: నేను బాగానే ఉన్నాను. నువ్వు దసరా పండుగను ఎలా జరుపుకున్నావు?
3: బాగా జరుపుకున్నాను.
2: దసరా పండుగ ఎక్కడెక్కడ జరుపుకుంటారు?
3: దసరా పండుగ మన దేశం మొత్తం జరుపుకుంటారు. ఇప్పట్లో ప్రతి ఇంటిలో గౌరీ పూజను జరుపుకుంటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో గౌరీ పూజ ఏ పండుగ రూపంలో జరుపుకుంటారు?
3: తెలంగాణ రాష్ట్రంలో గౌరీ పూజను బతుకమ్మ పండుగ రూపంలో జరుపుకుంటారు.
2: హా, నాకు తెలుసు. మా ఇంటి చుట్టుపక్కల బతుకమ్మను ఆడుతారు. వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరిస్తారు.
3: నువ్వు నిజం చెప్పావు. ఆడవాళ్ళు, పిల్లలు అందమైన దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుతారు. బతుకమ్మను గౌరీమాత రూపంలో పూజిస్తారు.
2: ఒకసారి నీకు తెలిసిన బతుకమ్మ పాట పాడవా?
3: సరే సరే, నేను పాడుతాను, విను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బిడ్డలెందరమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ నీలగౌరి ఉయ్యాలో, మా ఊరుకొచ్చింది ఉయ్యాలో, మా ఇంటికొచ్చింది ఉయ్యాలో.
2: అబ్బా ఎంత మంచి పాట.
3: బతుకమ్మ పండుగ మన రాష్ట్రానికి అందాన్ని తెస్తుంది.
2: అవును, నేను బతుకమ్మను 9 రోజులు 9 రకాల పేర్లతో పిలుస్తారు అని విన్నాను. నీకు వాటి పేర్లు తెలుసా?
3: హా, నాకు తెలుసు, చెప్తా విను. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ.
2: ఎంత బాగున్నాయో పేర్లు. మరి వాటికి ప్రసాదాల రూపంలో ఏం చేస్తారు?
3: పప్పు, అటుకులు, బియ్యం ముద్దలు, సత్తుపిండి, పల్లిపిండి, మలిదా ముద్దలు, సద్ద ముద్దలు తయారు చేసి పెడతారు. ఇవి మన దేశ సంప్రదాయాన్ని నిలుపుతాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాపాడాలి.
2: సరే, ఇక ఉంటాను.
3: ధన్యవాదాలు.
0: సంభాషణలో ఎంతో చక్కగా వివరించారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు భాష అంటే చక్కటి సామెతలు, జాతీయాలు, సూక్తులు, పలుకుబడులు, నినాదాలు, పద్యాలు. చక్కటి నినాదాలతో 6వ తరగతి నుండి చెప్పడానికి వస్తుంది సుప్రజ.
4: అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, పిల్లలు బడికి పెద్దలు పనికి, లక్షల కన్నా అక్షరాలు మిన్న, చదువు నేర్చుకో నీ బ్రతుకు మార్చుకో, చదివితే జ్ఞానం చదవకపోతే అజ్ఞానం, పనికెందుకు తొందర చదువుకో ముందర, విద్య లేనివాడు వింత పశువు, మనిషి అవుతాడు చదువుంటే మనిషి. ధన్యవాదాలు.
0: నినాదాలు చాలా గొప్పగా చెప్పింది కదా సుప్రజ. కార్యక్రమంలో ఇప్పుడు పుణ్యభూమి నా దేశం అంటూ మన ముందుకు వస్తున్నారు 2వ తరగతి నుండి ధీరజ్ మహేంద్ర.
5: పుణ్యభూమి నా దేశం, నమో నమామి, ధన్యభూమి నా దేశం, సదా స్వరామి, నన్ను కన్న నా దేశం, నమో నమామి, అన్నపూర్ణ నా దేశం, సదా స్వరామి, మహోమహుల కన్న తల్లి నా దేశము, మహోచరిత చరిత గల భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం, నమో నమామి, ధన్యభూమి నా దేశం, సదా స్వరామి, నన్ను కన్న నా దేశం, నమో నమామి, అన్నపూర్ణ నా దేశం, సదా స్వరామి, అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోమాది శక్తులు శురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ అశుద్ర రాజకీయానికి రుద్రనే త్రుడై

నెత్తురు తెలకందిద్దిన మహావీరుడు సార్వభౌముడు. రేయ్, ఎందుకట్టలసిస్తూ? నారు పోసావా? నీరు కట్టావా? కోత కోసావా? కుప్పలు ఉడ్చావా? ఒరేయ్ తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి తిని బ్రతికే నీకు ఎందుకు కట్టాలాసిస్తూ అని పెర పెర సంఖ్యలు తెంచేశారా జపోరాడమించి ఉరికయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాశ్వరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదాశ్వరామి. అదిగో ఆకాశం బల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగే తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బతుకు తెరువుకు దేశం.

పూర్ణనాదీశం సదా స్వరామి, అదిగో ఆకాశం బల్లున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి. ఎవడురా నా భరత జాతిని కప్పమడిగే తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బతుకు తెరువుకు దేశమచ్చి బానిసలుగా మమ్మునంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన డమ్ములెవరికి వచ్చరా. అన్నామన్నెందుర అల్లూరిని చుట్టుముట్టి, మంది మార్బల మెట్టి మరఫిరంగులెక్కు పెట్టి, వంద గుళ్ళు ఒక్కసారి కాల్చితే.

0: అఖండ భరత జాతి కన్న స్వర్గమని ప్రతి మంచి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలి. హిందూ ఫౌజు జై హింద్ అని గడిపాడు, గగన సిగలకేసి మరుపోయాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ధన్యవాదాలు.
1: అద్భుతంగా చెప్పాడు కదా. కాకుంసం శేషప్ప గారు రచించిన నరసింహ శతకంలోని ఒక ఆణిముత్యాన్ని మనకు తెలియజేస్తున్నది 7వ తరగతి నుండి బి మనస్విని.
2: లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు, తాను బెట్టకయున్న తగువు పెట్టదు గాని ఎరులు బెట్టక చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తనముల్లే ఓయినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలం విఘ్నంబైన బలుసంత సమునందు మేలు కలిగిన జాలమిడుచుండు. శ్రీరమానాథ, ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దుర్త దూర భావం. ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు, పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లే పోయినట్లు నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్లు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ శ్రీరమానాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువుగా చెప్పవచ్చు కదా. ధన్యవాదాలు.
1: మనకు ఆణిముత్యం లాంటి పద్యం మంచిగా చెప్పింది కదా. ఇప్పుడు కార్యక్రమంలో మన జీవనశైలిలో ఒక భాగం చెరువు. అలాంటి చెరువు ఏకపాత్రాభినయంతో మన ముందుకు వస్తుంది. 6వ తరగతి నుండి జి చిత్రలేఖ.
3: అందరు బాగున్నారా? నేను మీ చెరువును, నాతోనే మీ ఉపయోగాలన్నీ కల్పవల్లని నాలో వినాయకమూర్తులను, బతుకమ్మలను, బొడ్డమ్మలను, దుర్గామాతలను నిమజ్జనం చేస్తారే అయ్యారే. నన్ను పట్టించుకొని బాగు చేసేది ఎవరు? ఎవరు? ఫ్యాక్టరీ కలుషితాలతో, మురుగునీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నన్ను నింపేస్తున్నారు కదా. నాపై మీకు జాలి లేదా? నన్ను బాగు చేయండి, నేను బాగుంటేనే కదా మీరు బాగుంటారు, ఇక గుర్తుంచుకుంటారు కదా. ధన్యవాదాలు.
1: చిత్రలేఖ చాలా బాగా వివరించింది కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని కథ అంటే శ్రద్ధాశక్తులు కనపరచని వారుండరు. ఆసక్తికరమైన కథతో మన ముందుకు వస్తున్నాడు 6వ తరగతి నుండి ఎం మన్విత్రావు.
4: చిలుక నేర్చిన విద్య. తపతీ వనంలో జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. ఒకరోజు కొన్ని జంతువులు సాయంత్రం వేళ కూర్చొని కాలక్షేపం చేస్తుండగా ఒక్కసారిగా పులిగాండ్రింపు వినిపించింది. దాంతో జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీశాయి. తీరా చూస్తే అది పులి కాదు, పులిలా ధ్వని అనుకరణ చేసిన చిలుక. అదే అడవిలో నివసించే చిలుక ఇతర జంతువుల్లా అరిచే విద్యను నేర్చుకుంది. ఆ విద్యతో అన్నింటినీ ఆట పట్టించేది. ఇప్పుడు కూడా పులిలా అరవడంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఆ చిలుక చేసిన పనికి జంతువులన్నీ కోపగించుకున్నాయి. ఎన్నిసార్లు చెప్పాలి ఇలా భయపెట్టి ఇతర జంతువుల్ని ఇబ్బంది పెట్టవద్దు అని? ఇదే చివరిసారి, మరోసారి ఇలా చేస్తే అడవి నుంచి వెళ్ళేస్తాం అని హెచ్చరించాయి. అయినా అది వాటి మాటలు పట్టించుకోకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మరో రోజు ఎప్పటిలాగా జంతువులను ఆట పట్టిద్దామనుకుని పులిలాగా అరించింది. ఆ అరుపుల్ని అడవిలో ఉన్న పులి విని ఈ అడవిలోకి వేరే పులి వచ్చిందా ఏమిటి అనుకుని వెళ్ళి చూసింది. అక్కడ పులిలా అరుస్తున్న చిలుక

0: చూసి ఆశ్చర్యపోతూ వెనక నుంచి వెళ్ళి పట్టుకుంది. నువ్వు ఎందుకు నాలాగా అరుస్తున్నావు, నేనంటే నీకు భయం లేదా అని గాన్రిస్తూ చిలకను తినబోయింది. ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడిన చిలుకకు నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని, పులిబావా పులిబావా, నన్ను క్షమించు, నేనేదో సరదా కోసం నీ గొంతును అనుకరించాను, అంతేగాని నిన్ను తక్కువ చేయాలని కాదు అంది. ఇంతలో మృగరాజుతో కూడిన జంతువుల సమూహం అటువైపు రావడంతో పులి చిలకను తినే ప్రయత్నం విరమించుకుంది. బతుకు జీవుడా అనుకుని పులి చేతుల నుంచి వదిలించుకుని పక్కన ఉన్న చెట్టు మీద వాలి, మృగరాజా నన్ను రక్షించండి అని ప్రాధేయపడింది. ఏం జరుగుతుంది ఇక్కడ అని మృగరాజు అడగగా పులి జరిగిన విషయం చెప్పింది. అక్కడే ఉన్న ఇతర జంతువులు కూడా ఈ చిలుక రోజు పులిలా ఇతర జంతువుల్లా ధ్వని అనుకరణ చేస్తూ అన్నింటినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది అని చెప్పాయి. వెంటనే చిలుక, క్షమించండి మృగరాజా, నేను ఇక ఎప్పుడూ అలా చేయను అని ప్రాధేయపడింది. చూడు చిలక, నీ దగ్గర ఉన్న ధ్వని అనుకరణ విద్యతో నలుగురిని ఆనందింపజేయి, అంతేగాని దాన్ని దుర్వినియోగం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టద్దు అని మృగరాజు హితబోధ చేసింది. అప్పటి నుంచి చిలుక తనకొచ్చిన విద్యతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మృగరాజు ఏర్పాటు చేసే సమావేశాలలో రకరకాల జంతువుల గొంతులను అనుకరిస్తూ వాటిని ఆనందింపజేసింది. ఈ కథలోని నీతి, మనం ఏదైనా నేర్చుకుంటే నలుగురు ఇబ్బంది పడేలా ఉండకూడదు, నలుగురు ఆనందించేలా ఉండాలి. ధన్యవాదాలు.
1: అద్భుతం, చాలా చక్కగా వినిపించాడు మన్విత్రావు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి చిన్ని పాటతో 6వ తరగతి నుంచి మన ముందుకు వస్తుంది సుకృతి.
2: చిన్నాడుల హృదయములో చిరునవ్వులు ఉప్పొంగా, ప్రతిలేత మనసుల్లో నవకాంతులు వెలగంగా, వచ్చారు పెన్నిధులు మా విన్యాసం చూడంగా, గురువుల పెద్దల ఆశయాలనే నెరవేరుద్దాము, గురువులను ప్రేమించి ప్రతినిత్యం దానించి సాగాలి మేమంతా వరి ఆశీర్వాదముతో, తామెంతో కాలంగా బుద్ధి విద్యల్ని నేర్పించి కనిపించారు మాకు ఆ దేవుడి రూపంలో, చిన్నాడుల హృదయములో చిరునవ్వులు ఉప్పొంగ. ధన్యవాదాలు.
1: సుకృతి పాట చాలా బాగా పాడింది. ఇప్పుడు కార్యక్రమంలో తెలంగాణలో నిజాం నిరంకుశత్వ పాలనకు రజాకార్ల అరాచకత్వం తోడై తోడేళ్లుగా ప్రజలను పీడిస్తున్నప్పుడు షోయబుల్లా ఖాన్ తన కళ అన్ని కత్తి వలె శత్రువుల గుండెల్లో గుచ్చుతూ ప్రజల్లో చైతన్య జ్వాలలను రేకెత్తించిన ఆయన కథనాన్ని రూపకంగా మనకు తెలియజేస్తున్న వారు 8వ తరగతి నుండి సిహెచ్ పూజిత్ మహేంద్ర, విష్ణుసాయి 7వ తరగతి నుండి భానుశ్రీ.
3: అరే అన్నయ్య, ఈరోజు చాలా బోర్ కొడుతుందిరా.
4: అయితే ఆడుకుందామా?
5: ఎప్పుడూ ఆటలేనా, ఒక మంచి కథ చెప్పుకుందాం రా.
4: ఏం కథ? చీమ కథ, ఏనుగు కథ?
5: కాదు కాదు, ఒక యోధుడి కథ.
3: అబ్బా భలే ఉంటుందిరా, కత్తులు గుర్రాలు ఏనుగులు రాజ్యాలు భలే భలే.
5: ఇది కత్తి పట్టి యుద్ధం చేసిన వీరుడి కథ కాదు, కలం పట్టి అక్షరమనే తూటాలతో ఆనాటి రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడి కథ. నరరూప రాక్షసుడైన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ దురక్రమాలను ప్రశ్నించిన శూరుడి కథ. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడానికి ఏ పత్రిక శాసించేది కాదు. అలాంటి కాలంలో ఇమ్రోజ్ పత్రిక ద్వారా వారి అరాచకత్వాలను తెలియజెప్పిన ఒక మహనీయుడి కథ. అతనే మన షోయబుల్లా ఖాన్.
3: అవునా? అయితే కథ మొదటి నుంచి చెప్పరా?
4: అవునురా, ఆయన పేరు వింటేనే నరాలు ఉప్పొంగుతున్నాయి, త్వరగా చెప్పరా.
5: అయితే వినండి, కథ పూర్తిగా చెప్తాను. ఆ రోజుల్లో మాన్కోట స్టేషన్లో హబీబుల్లా ఖాన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు. ఒకరోజు బాపూజీ విజయవాడకు వెళ్తున్నాడు. ఆ రోజు హబీబుల్లా ఖాన్ బాపూజీని చాలా దగ్గరగా చూశాడు. బాపూజీ కూడా తదేక దృష్టితో చూశాడు హబీబుల్లా ఖాన్ని. ఆ తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టానన్న వార్త తెలిసింది. అతనికి గాంధీ పోలికలే వచ్చాయనుకుంటాడు. అతనికి షోయబుల్లా ఖాన్ అనే పేరు కూడా పెడతారు. పెరిగి పెద్దయ్యాక షోయబుల్లా ఖాన్ తాజ్వీ అనే ఉర్దూ పత్రికలో రజాకార్ల అరాచకత్వాల గురించి తెలియజెప్తాడు. కానీ ఆనాటి రజాకారులు ఆ పత్రిక నిలిపివేస్తారు. షోయబుల్లా ఖాన్ దేశ ఉర్దూ పత్రిక లేదని చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఇమ్రోజ్ పత్రికను ప్రారంభించి వారి అరాచకత్వాలను తెలియజెప్తాడు. కానీ ఆనాటి అధికారులు పత్రికను ప్రచురింపజేయకుండా కాగితాన్ని నిలిపివేస్తారు. అయితే అచ్చు యంత్రాలు వాడి పత్రికను ప్రచురిస్తాడు. ఒకరోజు గాంధీజీ చనిపోయాడనే వార్త తెలిసి అతని ఇంటికి వచ్చి ఏడుస్తాడు. వాళ్ళమ్మ చూసి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు,

0: అతను దేశ సేవలో చనిపోయాడు కదా, మనం గర్వపడాలి అని చెప్తుంది తల్లి మాటలకు షోయబుల్లా ఖాన్. అమ్మా, నేనే కనుక దేశ సేవలో చనిపోతే నువ్వెడవవా అని అడుగుతాడు. దానికి అతని తల్లి, నిజంగా నా కొడుకే గనుక దేశ సేవలో చనిపోతే నేను గర్వపడతాను అని బదులు చెప్తుంది. ఆ తర్వాత షోయబుల్లా ఖాన్ పత్రికలలో రజాకార్ల దౌర్జన్యాల గురించి రాస్తున్నాడని తెలిసి కాసిం రజ్వీ రజాకార్లతో, హిందూ అయినా ముస్లిం అయినా మనకెదురు తిరిగిన వారు రెండు చేతులు నరికివేయండి అని ఉత్తర్వులు జారీ చేస్తారు. దాని తర్వాత అతనికి ఎన్నో బెదిరింపు లేఖలు వస్తాయి. దాంట్లో ఒకటి, నువ్వేమన్నా గాంధీ కొడుకువా, నీ డొక్క చీల్చేస్తా అని ఉంటుంది. అది చూసి అతని స్నేహితులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. అదే రోజు రాత్రి షోయబుల్లా ఖాన్ ఇంటికి వచ్చి దారిలో కాపు కాచి రజాకార్లు తుపాకులతో దాడి చేస్తారు. అది చూసి అతని బామ్మార్ది గట్టిగా అరుస్తాడు. అప్పుడు వచ్చిన వారిలో ఒకడు, ఏ చెయ్యి కాసిం రజ్వీ దౌర్జన్యాల గురించి చెప్పిందో, ఏ చెయ్యి ఇమ్రోస్ పత్రికను ప్రచురింపజేసిందో పరిచయం చేసిందో ఆ రెండు చేతులను నరికివేయండి అని అతను రెండు చేతులు నరికివేస్తారు. దాని తర్వాత వాళ్ళ బామ్మార్ది గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విని చుట్టుపక్కల వారు బయటికి వస్తారు. అంతటితో దుండగులు పారిపోతారు. రక్తగం అడుగులో ఉన్న అతన్ని చూసి అతని భార్య ఔజా, వారు ఇంతటి ఘోరం చేసినప్పుడు మీరెందుకు అరవలేదు అని ఏడుస్తుంది. అప్పుడు షోయబుల్లా ఖాన్, నేనరిస్తే అది పిరికితనం అవుతుంది, ధైర్యంగా చనిపోయిన వాడికే స్వర్గం, నేను ఎలాగైనా చనిపోతాను, ఔజా నువ్వు వీరపత్ని అనిపించుకో, అమ్మా నువ్వు వీరమాతం అనిపించుకో అని షోయబుల్లా ఖాన్ తుది శ్వాస విడుస్తాడు. ఇదే ఆ మహనీయుడు కదా.
1: అరే అన్నయ్య, కథ చెప్పమంటే కన్నీళ్లు పెట్టించావు. మనకు చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేం. పాపం ఆయన ఎంత తల్లడిల్లిపోయాడో కదా.
2: అవునురా, మనం కూడా మన దేశం కోసం ఏదో ఒకటి చేయాలి.
3: జై హింద్.
2: ధన్యవాదాలు.
4: అద్భుతంగా ఉంది కదా షోయబుల్లా ఖాన్ వీరగాథ. షోయబుల్లా ఖాన్ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కార్యక్రమంలో చక్కటి పొడుపు కథలను పొడుస్తాను విప్పగలరా అంటూ మన ముందుకు వస్తుంది 5వ తరగతి నుండి కే తన్మయి మరియు మనవిత్రావు.
5: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది?
6: ఓ ఇంతేనా చల్లకవ్వం?
5: గొడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయేవారికి వడించు బొమ్మ, ఏమిటది?
6: అయ్యో తేలు.
5: ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు, ఏమిటది?
6: ఓ ఇంతేనా చిటికన వేలు.
5: కాళ్ళుండో గాని నడుస్తుంది, కళ్ళుండో గాని ఏడుస్తుంది, ఏమిటది?
6: అరే ఇంత చిన్నదా మేఘం.
5: ధన్యవాదాలు.
4: పొడుపు కథలు చాలా బాగున్నాయి కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఆణిముత్యాల్లాంటి వేమన పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు 5వ తరగతి నుండి ఎల్ ఇషాంత్ హరి.
7: అన్ని దానములందు అన్నదానమే మిన్న, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురువులు కంటే ఎక్కువ లేడయా, విశ్వదాభిరామ వినురవేమ భావం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది, జన్మనించిన తల్లి కంటే మించిన వారు లేరు, గురువులు కన్నా అధికులు లేరు. తప్పులెన్నువాడు తండోప తందాడు, ఉర్వి జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులెన్నువాడు తమ తప్పులెరుగడు, విశ్వదాభిరామ వినురవేమ భావం. ఎదుటివారి తప్పులు ఎత్తి చూపేవాడు ఎంతోమంది ఉన్నారు, కానీ తమ తప్పు మాత్రం తెలుసుకోలేరు, తప్పులు చేయని వాడు ఈ లోకంలో ఉండరు. ధన్యవాదాలు.
4: ఇషాంత్ హరి పద్యం చక్కగా వివరించాడు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చక్కటి సూక్తులను మనందరికీ చెప్పడానికి 7వ తరగతి నుండి వస్తున్నాడు ఎస్ హిమాన్షు నందన్.
8: పల్లెల అభివృద్ధి గురించి కొన్ని సూక్తులు. అందమైన పల్లెలు అభివృద్ధికి నిలువైన అద్దాలు. పల్లెల అభివృద్ధి దేశానికే అభివృద్ధి. వ్యవసాయాన్ని సాగించు, ప్రపంచాన్నే మించు. చేతి వృత్తులకు ఆధారం, ప్రజలకే జీవనాధారం. కుటీర పరిశ్రమలు పెట్టు, పల్లె ప్రగతికి అది తొలిమెట్టు. అన్నం పెట్టే అన్నదాత దేశానికే చేయుత. అమాయకపు పల్లె జీవనం మానసిక ఆనందానికి సోపానం. పల్లెలన్నీ చదవాలి, ఉన్నత ఫలాలను పొందాలి. ధన్యవాదాలు.
4: బంచి సూక్తులను మనందరికీ అందించాడు హిమాన్షు నందన్. మన జన్మభూమి గురించి బృందగానం ఆలపిస్తున్నవారు 9వ తరగతి విద్యార్థులు హాసిని, ప్రసన్న, వైష్ణవి మరియు కే కీర్తన.

పాట చాలా అద్భుతంగా పాడారు కదూ. ఇప్పుడు కార్యక్రమంలో 8వ తరగతి నుండి హేవతన్ అంటూ బృందగానాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు సనా నిలోఫర్, అయేషా షిరిన్ మరియు సుచరిత.

0: బటన్.
1: పాట చాలా బాగుంది కదూ. ఇప్పుడు కార్యక్రమంలో ఇతిహాసాలంటే తెలియని వారు ఉండరు. మన రామాయణంలోని సీత లక్ష్మణుల గురించి మనకు తెలియజేస్తున్నారు 7వ తరగతి నుండి అలేఖ్య హరితేజశ్రీ.
2: సీతాదేవి జనక మహారాజు పుత్రిక. నాగటి చాలుతాకి పుట్టినందున సీత అని పిలువబడింది. జనక మహారాజుకు పుత్రిక కావున జానకి అని, మిథిలానగరానికి చెందింది కావున మైథిలి అని కూడా పిలువబడింది. సీత సుగుణవతి, భర్త అడుగు జాడల్లో నడిచిన పతివ్రత, రావణుని చెరలో అష్టకష్టాలను 1 సంవత్సరం పాటు అనుభవించిన ధీరవనిత, రావణుడు పెట్టిన ఏ ప్రలోభాలకు లొంగని పతివ్రత, రామనామమే జపిస్తూ రాముడు వచ్చి చెరివిడిపించేంత వరకు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసిన స్త్రీమూర్తి, చివరికి అగ్ని పరీక్షకు కూడా ధైర్యంగా నిలిచి తన పవిత్రతను నిరూపించుకున్న సౌశీల్యమూర్తి.
3: లక్ష్మణుడు, సౌమిత్రి అని పిలువబడే లక్ష్మణుడు శ్రీరాముని సోదరుడు. రామునితో పాటు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద విలువిద్యలు నేర్చినవాడు. రామునికి బహిప్రాణం. అన్నవదినలతో పాటు వనవాసానికి వెళ్ళి వారి సేవ చేసిన త్యాగపురుషుడు. సీతాదేవిని వనవాసంలో కంటికి రెప్పలా కాపాడిన దీశాలి. రామరావణ యుద్ధంలో భయంకర రాక్షసులను ఇంద్రజిత్తును వధించిన వాడు. రాజ పట్టాభిషేకంపై మోహం లేని వ్యక్తిత్వం కలవాడు. రామునిపై నిశ్చలమైన ప్రేమ, అభిమానం, భక్తి, విశ్వాసం ఉన్నవాడు. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల వివేకానంద కాలనీ కాశబుగ్గ వరంగల్ విద్యార్థిని విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు.
4: మీరు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో బాలజ్యోతి ఉన్నత పాఠశాల కాశబుగ్గ వరంగల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. చిన్నారి లోకం కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, మాయాబజార్ చిత్రం నుండి.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వింటారు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జూన్1 నుంచి ఇందిరమ్మ పథకం 2 కింద పేద కుటుంబాలకు 2,50,000 ఇళ్ల మంజూరుకు, ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని కూడా నిర్ణయించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం 7 జూలై నుంచి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో వర్చువల్ సమావేశం అనంతరం కోల్కతాలో ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ విషయం ప్రకటించారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం వివిజీ రామ్జీత్ చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే నెల 21 లోపుగా ముసాయిదా నిబంధనలపై ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలపవచ్చు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు హార్డ్వేర్లా పనిచేస్తే వైద్యులు సాఫ్ట్వేర్లా సేవలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రంలో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొంగో దేశంలో ఇబోలా వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇబోలా బారిన పడి 204 ప్రాణాలు కోల్పోయారు. కొంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదైతే అందులో 204 మరణించారు. నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 ప్రారంభమయ్యే టోర్నమెంట్లో అతి పిన్న వయసులోనే వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలిచిన టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇటలీ ఆటగాడైన యానిక్ సిన్నర్ తొలి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన ప్లేయర్ టాబర్తో తలపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్ 1 అరియానా సబలెంక ఫేవరెట్గా పరిలోకి దిగుతారు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పూణంగి రఘువీర్ ఐఏఎఫ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందారు పూణంగి రఘువీర్ గారు. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: పూణంగి రఘువీర్ గారు, రేడియోతో మీ అనుబంధం ఏమిటి?
2: రేడియోతో అనుబంధం పుట్టగానే మొదలైనట్టుందండి. ఎందుకంటే మా ఇంట్లో రేడియో తోటి ఎఫినిటీ ఉందండి. మా నాన్నగారు పివి రామకృష్ణారావు గారు, మా మదర్ లక్ష్మి గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టీచర్స్గా ఉన్నారు. మా నాన్నగారు అయితే రెగ్యులర్గా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి మనకి ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో తన డిఫరెంట్ టాపిక్స్ మీద దాని మీద మాట్లాడడం చేయడం జరిగేది. అప్పుడైతే రిటర్న్ స్క్రిప్ట్ తీసుకుని వచ్చి చేయాలి. అలానే ఇంటి దగ్గరే మాకు ఎప్పుడు కూడా రేడియో ఆన్ అయ్యే ఉండేది. ఈ రోజులాగా ఇన్ని రకాల స్టేషన్స్ లేవు, ఒకటే స్టేషన్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అనే. సో అదే పెట్టుకుని అన్నీ వినేవాళ్ళము. అంటే సినిమా సంగీతం తక్కువ ఉన్నా కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉండేవి. కార్మికుల కార్యక్రమం కానీ, వనితవాణి కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్తో పాటు నాకు ఇప్పటికీ గుర్తు, మేము స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా పిల్లలందరినీ కూర్చోపెట్టి ఒక రేడియో ప్రోగ్రామ్ వచ్చేది, 2 అనుకుంటాను. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాద్, వాళ్ళు చేసేవాళ్ళు. అది ఇంగ్లీష్ మీద, స్పోకెన్ ఇంగ్లీష్ మీద. చాలా చక్కగా ఉండేది, చాలా ఏళ్ళు చేశారు అది. దానివల్ల ఇంగ్లీష్ మీద పిల్లలకి చాలా మంచి కమాండ్ వచ్చేది. సో అది కంపల్సరీగా మేము వినేవాళ్ళము. సో నాకు ఒక సిస్టర్ ఉండారు, అక్కగారు అనురాధ గారు. తను రేడియోలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఆల్వేస్ నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక సిస్టర్ మా అక్కగారు, ఇంకొకటి ట్రాన్స్ సిస్టర్. సో ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కానీ పక్కనే ఉండేది అది. అండ్ మా నాన్నగారేమో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కచ్చి కూడా. సో వాళ్ళ స్టూడెంట్ ఒక ఆయన అప్పుడు ఒక రేడియో తయారు చేసి ఇచ్చారు. చెక్కతో చేస్తారు, లోపల ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టి. సో అది చాలా ఎఫెక్టివ్గా పనిచేసేది. సో పక్కనే ఉండేది, రాత్రి 11-12 అయినా కానీ ఏదో ఒక స్టేషన్ పెట్టుకుని దాంట్లో పాటలు వింటూ చదువుకోవడం జరిగేది. ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్, నేను 70s అనుకుంటాను, అప్పుడు రేడియో ఉంటే లైసెన్స్ కట్టాల్సి వచ్చేది, 15 రూపాయలు ఎంతో సంవత్సరానికి. దానికోసం ప్రతి సంవత్సరం నన్నే పంపించేవాళ్ళు సైకిల్ మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటే స్టాంపులు అతికిచ్చి పెట్టేవాళ్ళు. సో దట్ మీన్స్ వీఆర్ సో అట్లీస్ట్ ఈ రోజుల్లో అంత అవసరం లేదు జనాలకి. ఎక్కడ పడితే అక్కడ మరి రేడియో వినడానికి అవకాశం కల్పించింది, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ దోర్ వాజ్ ద డేస్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అలా ఉండేవి లైసెన్స్ తీసుకోవాలని. సో అలా చిన్నప్పటి నుంచి కూడాను రేడియోతో పాటే మేము పెరగడం జరిగింది. రేడియో కుటుంబంలో ఒక సభ్యురాలుగానే మాకు అనిపిస్తుంది, లేకుండా ఇదేం లేదు. మనకి టెలివిజన్ అనేది చాలా తర్వాత వచ్చింది మెల్లిగా కానీ, బట్ అదర్వైజ్ రేడియో వాజ్ ద ఫస్ట్ ఫ్రెండ్. దట్స్ హౌ ఇట్ హ్యాస్ హెల్ప్డ్ అస్ యాజ్ చిల్డ్రన్. పిల్లలుగా మాకు గ్రూమింగ్ కానీ, ప్రపంచ విషయాలు తెలియడం కానీ, ఇప్పుడు అద్దంకి మన్నారు వార్తలు చదవడం కానీ, లేకపోతే సాయంత్రం 9 న్యూస్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో ఇంగ్లీష్ న్యూస్, యాక్సెంట్ ప్రొనౌన్సియేషన్ కోసం, అలానే స్పాట్లైట్.

0: 9 ఇంపోకి. అంటే ఈ రోజున నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్గా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి ఐఎఫ్ఎస్లో రావడానికి ఒక కారణం ఆల్ ఇండియా రేడియో అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని వినే అలవాటు, అంటే న్యూస్ కానీ స్పాట్లైట్ కానీ చాలా మంచి మంచి కరెంట్ అఫైర్స్ మీద అనాలిసిస్ కానీ అవన్నీ కూడా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగంగా ఉన్నాయి. So that's how I always am thankful to radio for making us what I am today.
1: Ponangi Raghuveer garu Akashavani prarambhamai దాదాపు 90 ఏళ్ళు అయిన సందర్భంగా 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. మీరు కూడా 1976లో యువవాణిలో ఇక్కడ పనిచేశారని తెలిసింది. ఆ అనుభవాలు ఏమిటండి?
0: అంటే బేసిక్గా ఈ అని చెప్పినట్టు మా నాన్నగారు కానీ అక్కగారు కానీ రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. అంతకుముందు బాలానందం బాల వినోదం కార్యక్రమాలకి రావడం, అన్నయ్య అక్కయ్యలతో ఇంటరాక్ట్ అవ్వడం అలా జగ్గరగా జరిగేది. ఇట్స్ ఆల్మోస్ట్ రేడియో వాజ్ జస్ట్ లైక్ ఏదైనా హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్ చార్మినార్ గోల్కొండ సాలార్జంగ్ మ్యూజియం అలా అనుకుంటాము. అలానే ఆల్ ఇండియా రేడియో కూడా ఆ రోజుల్లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ వీక్ అండ్ టు సీ, సో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అయితే ప్రయాగ వేదవతి గారు అప్పుడు యువాణి హెడ్గా ఉండేవారు. సో ఆవిడ ఇలా మాలాంటి యంగ్స్టర్స్ని కొద్దిగా మెంటర్ చేసేవాళ్ళు, సో ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇనీషియల్గా ప్రాబ్లీ కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ రివ్యూస్. ఐ స్టిల్ రిమెంబర్ 1983లో 1983లో వరల్డ్ కప్ క్రికెట్ జరిగేది. అక్కడ జింబాబ్వే ఇండియా మ్యాచ్ జరిగిన రోజున నేను లైవ్ స్పోర్ట్స్ రివ్యూ ఇచ్చాను. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ అవి ఇవి లేకున్నా కానీ సమాచారం తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో, అప్పుడు బ్రాడ్కాస్ట్ కూడా లేదు, రియల్ టైంలో ఇచ్చాము. ఇండియా చాలా గ్రేట్ పొజిషన్లో ఉంది, కపిల్ దేవ్ ఇంత బాగా ఆడుతున్నాడు అనేది చెప్పడం జరిగింది ఆ రోజు. అంటే దట్ వాజ్ ఎ రిమార్కబుల్ డే వేర్ షీ బిలీవ్డ్, యాక్చువల్ ప్రయాగ వేదవతి గారు షీ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ గేవ్ అస్ లైవ్ బ్రాడ్కాస్ట్. నార్మల్గా ఎవరికి బయట వాళ్ళకి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వరు, ఎందుకంటే ఏదైనా చెప్పచ్చు, చాలా సెన్సిటివ్ కదా రేడియోలో నుంచి మనం ఏదైనా చెప్తారు అందులో స్టూడెంట్స్ అని కానీ. బట్ షీ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అండ్ మెంటర్డ్ దట్. సో అలా చేసాము. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడాను మా క్లాస్మేట్స్ అందరినీ తీసుకొని అక్కడికి యువవాణిలోనే మన క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్నేళ్ళైనా కానీ మా క్లాస్మేట్స్ ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, క్విజ్ ప్రోగ్రామ్ జరిగింది, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాం, ఈ ప్రశ్న అడిగారు, దీనికి మేము సమాధానం చెప్పలేకపోయాం, దీనికి కరెక్ట్గా చెప్పాం. సో ఇట్స్ ఎ మెమరబుల్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో నేను సబ్సిక్వెంట్గా ఫారెస్ట్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆదిలాబాద్లో వర్క్ చేసిన, నిజామాబాద్లో వర్క్ చేసిన, వరంగల్లో వర్క్ చేసిన, రేడియోతోటి అసోసియేషన్ కంటిన్యూ అయింది. అక్కడ లోకల్ రేడియో స్టేషన్స్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఈవెన్ నిజామాబాద్లో ఐ స్టిల్ రిమెంబర్ స్కూల్ పిల్లలకి ఫస్ట్ టైం క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటంటే మంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజిట్ అనమాట, మీరు గెలిస్తే మిమ్మల్ని అందరినీ నా వెహికల్లో తీసుకెళ్తాను. సో అట్లా we had good exposure and ప్రజలకి రీచ్ కావడానికి మామూలుగా ఏంటంటే అటు విశాఖలో పనిచేసినప్పుడు వనమహోత్సవం రోజున జూలైలో వన్యప్రాణి సప్తాహం అని అక్టోబర్లో కానీ, ఖాళీ ప్రపంచ అటవీ దినోత్సవం మార్చిలో కానీ, ప్రపంచ పర్యావరణ దినం జూన్ 5న కానీ, ఇలాంటి ముఖ్యమైన సందర్భాల్లో అటవీ శాఖ నుంచి రెగ్యులర్గా అడుగుతుండేవాళ్ళు, టాక్స్ ఇవ్వడం, ఇంటర్వ్యూ చేయడం జరిగేది. ప్రజలకి రీచ్ అవుట్ అవ్వడానికి మంచి సాధనంగా అది ఉపయోగపడింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే లాట్ ఆఫ్ మెమరీస్. ఈ రోజు కూడాను రెగ్యులర్గా మనకి ఆల్ ఇండియా రేడియోతో అసోసియేషన్ ఉంది. ఇప్పటికీ కొన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్లో కానీ లైవ్ ప్రోగ్రామ్స్లో కానీ పాల్గొనడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫార్మర్స్ ప్రోగ్రామ్స్. సో అలా నాకు ఒక రకంగా ఇది నా సెకండ్ హోమ్ లాగా నేను ఫీల్ అవుతాను ఎప్పుడైనా ఆల్ ఇండియా రేడియో. అలానే శ్రోతలు కూడా కొంతమంది ఐ స్టిల్ రిమెంబర్ అందేపాక నరహరి అనే ఒక ఆయన ఎన్ని ఉత్తరాలు రాస్తారో తెలియదు, చాలా ప్రతిసారి వచ్చేది అందేపాక నరహరి, ఐ థింక్ ప్రాబ్లీ హైదరాబాద్ సైడ్ వేర్ వీ యూస్ టు స్టే, అందుకని వీ రిమెంబర్. బట్ అలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది ఆల్ ఇండియా రేడియోకి, రెగ్యులర్ డెడికేటెడ్ లిసనర్స్ ఇన్ని రోజులకైనా ఉండేది. సో ఇట్స్ కంటిన్యూయింగ్ టు సర్వ్ ద పీపుల్. ఇంకొకటి రీచ్ కూడా ఇంటీరియర్ ఏరియాస్ కానీ, ఇదివరకు అయితే ఎలా ఉండేదంటే గ్రామాల్లో మైక్లో రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు, ఆ మైక్లో అందరూ వినేవాళ్ళు సాయంత్రం ప్రాంతీయ వార్తలు కానీ లేకపోతే ఇంకొకటి కానీ. సో దట్ యూస్ టు బి ద కమ్యూనికేషన్ అండ్ రిలయబిలిటీ.

0: దాంట్లో వచ్చిందంటే పక్క కరెక్ట్ అయితేనే రేడియోలో వస్తుంది అనేది, గాలి వార్తలు ఉండవు అనేది. సో అది విశ్వసనీయత కూడా రేడియోకి ఎప్పటి నుంచో మనకి ఆకాశవాణి బిల్డ్ చేసుకుంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ప్రజలకిను సమాజంలో జరుగుతున్న విషయాలకి ఒక వారధిలాగా మరి రేడియో పనిచేస్తుంది. ఇప్పటివరకు పనిచేసింది 90 ఏళ్ళైనా, ఇంకో 90 ఏళ్ళైనా, ఇంకో 100 ఏళ్ళైనా అలానే పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను.
1: సమాజానికి రేడియో ఏ విధంగా ఉపయోగపడింది
0: అంటే, ఇప్పుడు మనం చెప్పినట్టు ఇందాక అనుకున్నాము, అదొక సమాచార సాధనమే కాదు, ఒక విజ్ఞాన వారధి లాగా ఉండేది. ఇప్పుడు కార్మికుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం, వ్యవసాయం చేసే రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమం, ఇలా ఒక్కొక్కళ్ళ స్లాట్ ఉండేది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వచ్చినా కానీ మిగిలిన వాళ్ళకు కూడా అవగాహన వచ్చేది, అసలు ఏమిటి సమస్యలు ఏమి ఉన్నాయి, లేబర్కి ఏం సమస్య ఉన్నది, రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, మహిళలకి ఏం సమస్యలు ఉన్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇలా రకరకాల విషయాల్లో విషయ పరిజ్ఞానం చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ వల్ల అలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి బాల వినోదం కానీ బాలానందం కానీ ఇవి రెగ్యులర్గా ఒక క్రియేటివ్ స్కిల్స్ అంటాము, పిల్లల్లో ఉన్న ఏదైతే స్కిల్స్ ఉంటాయో అవి నైపుణ్యాలని బయటికి తీసుకురావడానికి ఒక ఫోరంగా డెఫినెట్గా ఆధారపడింది. అయితే యువవాణి వచ్చిన తర్వాత యూత్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ మామూలుగా మనం చూసుకుంటే అంతకుముందు ట్రెడిషనల్ ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసులే ఉండేవారు, ప్రతిదానికి కూడా గ్రేడెడ్ ఆర్టిస్టులో లేకపోతే లిస్టెడ్ ప్యానలిస్టో వాళ్ళకే పర్మిషన్ ఉండేది, అలా డ్రామా ఇవ్వాలన్నా ఏదైనా పాడాలన్నా మ్యూజికల్ చేయాలన్నా. యువవాణి వచ్చిన తర్వాత థింగ్స్ హ్యావ్ చేంజ్ అలాట్, పీపుల్ స్కిల్స్ ఉంటే మీరు వచ్చి మీరు యూ కెన్ షోకేస్ దెమ్. సో ప్రజలకి ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడము, సమాచారం డౌట్లు ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవడం. ఈరోజు కూడా రేడియోకి ఉత్తరాలు రాసేవాళ్ళు ఉన్నారంటే రియలీ దట్ ఈస్ కమెండబుల్, ఎందుకంటే ఉత్తరాలు రాయడం మనమే మర్చిపోయాం, మన బంధువులకే రాయట్లేదు. కానీ రేడియోకి ఉత్తరాలు రాయడం మటుకు మానట్లేదు జనాలు, ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ చేయడం. అండ్ మాలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునే వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు సాయంత్రం న్యూస్ 9:00 నేషనల్ న్యూస్ కానీ 9:15 స్పాట్ లైట్ కానీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా చాలా ఉపయోగపడేవి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్న జనాలకి ఒక స్వాంతన చేకూర్చే సాధనం రేడియో, మంచి సంగీతం, లలిత సంగీతం మీద చాలా ఫోకస్ ఉండేది, అక్కడ సినిమా గీతాలే కాకుండా లలిత సంగీతాన్ని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలానే మెలోడియస్ సాంగ్స్, నేను నైట్ 11:00 కొన్ని ఛానల్స్ పెట్టుకుంటే నైట్ మెలోడియస్ సాంగ్స్ వచ్చేవి, అంటే ఒక మూన్ మీద పాటలు, కోయా కోయా చాంద్ ఇలాంటి పాటలు వచ్చేవి. అలానే ఈవెన్ అందరికీ తెలుసు గీత్మాల రేడియో శ్రీలంక నుంచి బ్రాడ్కాస్ట్ చేసేది, వీక్లీ వచ్చేది, అది వారానికి ఒకరోజైనా అందరూ దానికోసం ప్రోగ్రామ్ కోసం చూసేవాళ్ళు. సో అంతగా కట్టిపడేసేవి రేడియోలు అనేది. సో డెఫినెట్గా రేడియో హ్యాస్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇప్పుడు మనం 90 ఏళ్ల జర్నీ తీసుకుంటే ఎవరినైనా అడగండి, ఇప్పుడు మా వృద్ధులు వాళ్ళని 60 ఏళ్ళ వాళ్ళని 70 ఏళ్ళ వాళ్ళని అడగండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి. అందరికీ కూడా రేడియోతోటి చాలా చక్కటి అనుబంధం ఉంది. సో ఇలానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చాలా ఎఫ్ఎం ఛానల్స్ రావచ్చు, ఇవాళ రేపు మాకేంటంటే ఎఫ్ఎం ఛానల్స్ వచ్చినా కానీ అందులో గంటసేపు ప్రోగ్రామ్ ఉంటే 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్సే ఉంటాయి. అందుకని ఆ ఛానల్స్ మాలాంటి వాళ్ళు వినడానికి ఇష్టపడం. ఇంకా ట్రెడిషనల్గా ఆల్ ఇండియా రేడియోనో ఎఫ్ఎం రెయిన్బోనో తక్కువ అడ్వర్టైజ్మెంట్స్ ఉండి కొద్దిగా కంటెంట్ ఉన్నవి ఇవే వినడానికి ఇష్టపడుతుంటాం. సో 102.8 ఒకటి రెగ్యులర్గా కార్యక్రమం మనం వినడానికి. సో లాంగ్ అసోసియేషన్ ఫర్ పీపుల్ విత్ రేడియో హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సొసైటీ. ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందర బ్రాడ్కాస్టింగ్ మీద చాలా ఆంక్షలు ఉండేది, బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రేడియో వచ్చింది, మనం ఏం మాట్లాడుకోవాలి, మనం ఏం చేయాలి అనేది ఏకకాలంలో, అంటే ఇప్పుడు తుఫానులు వచ్చాయి, ఇంకొక హెచ్చరికలు వచ్చాయి, ఏది వచ్చినా కానీ ఏకకాలంలో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం సేకరించే వ్యవస్థ. అంటే ఈ రోజులు అంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చి కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది, కానీ ఆ రోజులో రేడియో వాజ్ ద ఓన్లీ సాధనం. సో దట్ వే ఇట్ హాస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్.
1: రేడియో మీ జీవితానికి ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది?
0: రేడియో నా జీవితంలో అంటే ఆల్మోస్ట్ మా వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది, అది రేడియో మీ ఫస్ట్ వైఫ్ నేను సెకండ్ వైఫ్ అన్నట్టు. ఎందుకంటే రేడియో పెట్టుకుంటే ఇంకా అది మోగుతూనే ఉంటుంది, వెనక బ్యాక్గ్రౌండ్లో అలా జరుగుతుంటే. అంటే నేను బేసి

0: కానీ నేనేమనుకుంటా అంటే రేడియో ఉంటే ఇట్ విల్ కట్ ఆఫ్ ద నాయిస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు కానీ, మా పీజీ డిగ్రీ కోర్సెస్ చేసేటప్పుడు కానీ పక్కన రేడియో మోగుతూ ఉండేది. దట్ యూస్ టు బి బ్యాక్గ్రౌండ్, యు కెన్ సే బ్రేకర్ ఫర్ మీ. అంటే బయట జరిగే విషయాలన్నీ కట్ ఆఫ్ చేస్తుంది, ఐ కెన్ ఫోకస్ ఆన్ మై స్టడీ. సో అట్లా అలవాటైంది. సో రేడియో లేకుండా అసలు కాన్సన్ట్రేషన్ రాదు అని. సో అది రేడియో అనేది ఒక, ఇట్ ఈస్ బికమ్ ఏ మై సెవెంత్ సెన్స్ అనుకోవచ్చు, సిక్స్త్ సెన్స్ ఆర్ సెవెంత్ సెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ బీయింగ్ వాట్ ఐఎమ్ టుడే, అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రేడియో. అండ్ 90 సంవత్సరాల ఆకాశవాణికి రియల్లీ ఇట్స్ ఎ మేజర్ మైల్ స్టోన్. మేబీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, 100 సంవత్సరాల దానిలో ఏ విధంగా ఇది ఇంపాక్ట్ జరిగిందని. సో మనం కూడాను చూస్తుంటే రేడియో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం రీచ్ అయ్యే పద్ధతిలో కానీ ఇప్పుడు టెక్నాలజీ వాడుకొని కంటెంట్ కూడా, ఎందుకంటే రీల్స్ వచ్చిన తర్వాత అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఇదివరకు లాగా మనం గంటలు గంటలు ప్రోగ్రాంలు పెట్టినా, ఇంటర్వ్యూలు పెట్టినా చేయరు. ఎంత షార్ట్ మెసేజ్, పబ్లిక్ సర్వీస్ మెసేజ్ అంటాం, 30 సెకండ్స్, 1 మినిట్, ఇలాంటివి మంచి మెసేజెస్ మనము రేడియో ద్వారా ఇస్తే యంగ్స్టర్స్ కూడాను క్యాచీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్, అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు పోనంగి రఘువీర్ గారు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోనంగి రఘువీర్ ఐఎఫ్ఎస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరానంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం దేవా.

ఇప్పుడు వినండి, ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీజే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం భీమ్స్.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

శ్రోతలు చిత్రసీమ శర్మ పాటలు వింటున్నారు. ఇప్పుడు సర్ చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవానీ. చెన్న కేశవరెడ్డి సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ గజ్వేల్

నుండి మెసేజ్ చేస్తున్నారు సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్. ఇంకా లంగరాజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్. ఇంకా గంగా భవాని, నాగరాజు, రవిశంకర్, రజిత, అగస్త్య మెసేజ్ చేస్తున్నారు జగద్గిరిగుట్ట హనుమాన్ నగర్ నుంచి. ఇంకా ఇదే పాట కోసం భువన్గిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్ అండ్ స్టూడియో క్లాక్ లో టైం 10:55 క్రాస్ చేసి 30 seconds అయింది కాబట్టి మెల్లిగా ఇంకా మనం ఈ ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. అండ్ మనం ఇలా మాట్లాడుకుంటుంటూనే మీ నెక్స్ట్ ఎనర్జెటిక్ ఆర్జే రంజిత్ కూడా వచ్చారు. హాయ్ రంజిత్.
1: హాయ్ హాయ్ భవాని, ఎలా ఉన్నారు?
0: నేను సూపర్ గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ సూపర్. అసలు ఈ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్స్ అనే టైటిల్ ఎలా పెట్టారో గానీ ఆ సాంగ్స్ వినుకుంటూ వచ్చాను నేను.
0: కరెక్ట్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, వాట్సాప్ లో అసలు మన లిజనర్స్ జోష్ ఎలా ఉందంటే అసలు నాకు పాస్ అయిపోతుంది ఆ జోష్. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా అంతే ఎనర్జీ వస్తుంది అని అనుకుంటున్నాను.
1: అంటే ఆ సాంగ్స్ అలా ఉన్నాయి, వాళ్ళు రిక్వెస్ట్ చేసేవి.
0: Yes.
1: అండ్ అదే కంటిన్యూ చేస్తూ ఇంకా 90s 80s అని ఇంకా నెక్స్ట్ ఉంది సెగ్మెంట్ నేను ఇప్పుడు చెప్పను. ఇంకొక 4 minutes ఉంది అనుకుంటాను మరి నాకు.
0: వావ్, అయితే చాలా చాలా మంచి సాంగ్స్ అని రెడీ పెట్టుకొని వచ్చినట్టున్నారు. మా లిజనర్స్ అయితే ఫుల్ గా రెడీగా ఉన్నారు మీరు ప్లే చేయబోయే సాంగ్స్ కి. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవేళ తీవ్రమైన వడగాలుపులు వీస్తాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం మరింత పెరగనుందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలు అనుసరించాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను మంత్రి నిన్న ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ జరిగిన ఫాల్టా నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఆధిక్యత కనబరుస్తున్నారు. తొలి రౌండ్లోనే ఆయనకు 9534 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రజాకు 225 ఓట్లు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్కు 210 ఓట్లు పోలయ్యాయి. వీబీజీ రామ్జీ చట్టం ముసాయిదా నిబంధనలపైన కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను కోరుతోంది. వచ్చే నెల 21వ తేదీలోపుగా ముసాయిదా నిబంధనలపైన ఏ వ్యక్తి అయినా, భాగస్వామి అయినా, సంస్థ అయినా తమ సూచనలు, అభ్యంతరాలు తెలియచేయవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెడుతున్న విషయం శ్రోతలకు తెలుసు. కాంగోలో ఎబోలా రోజురోజుకి వ్యాపిస్తోంది. ఇప్పటికే ఎబోలా బారిన పడి 204 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 867 కేసులు నమోదు కాగా అందులో 204 మంది మరణించారు. భారతీయ పౌరులెవరూ కాంగో దేశానికి ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం సూచన జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. 2:30 మొదటి మ్యాచ్ జరుగుతుంది. పిన్న వయసులోనే

విమిల్డన్ ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్న టాప్ సీడ్ యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ లో ప్రధాన ఆకర్షణ కాగా, మహిళల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ అరియానా సబాలెంక ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్లో ఈవేళ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ముంబైలోని వాంకెడ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తల్లో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:04:25. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇంతకీ ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? ఏంటేంటి రంజిత్, సండే రోజు మాకు ఇష్టమైన 1980s and 1990s సాంగ్స్ కదా అనుకుంటున్నారా? అయితే మీరనుకున్నదే కరెక్ట్, మీరే కరెక్ట్. సో మరి ఈ షోలో ప్రతి పాటకి ఒక జ్ఞాపకం ఉంటుంది. కొన్ని సాంగ్స్ మనల్ని ప్రేమలో పడేస్తాయి, మరికొన్ని సాంగ్స్ చైల్డ్హుడ్కి తీసుకెళ్తాయి. మరి మనకొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మనకి దూరమైన వాళ్ళని గుర్తు చేస్తాయి. అందుకే గుర్తుకొస్తున్నాయిలో ఇలాంటి పాటల కాంబినేషన్ సాంగ్స్ అన్ని ఈరోజు వినడానికి మీరు రెడీ అయిపోతే నేను కూడా రెడీగా ఉన్నాను. మీ ఆర్జే రంజిత్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇలాంటి పాటలు ఇప్పుడు కానీ వస్తేనా స్కిప్పు కొట్టకుండా సైలెంట్గా కళ్ళు మూసుకొని వింటాం కదా. ఎందుకంటే అప్పటి మ్యూజిక్కి ఆటోట్యూన్ లేదు కానీ సోల్ ఉంది. మరి ఆలస్యం చేయకుండా మరొక పాట విందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్ ఆన్ సండే. అండ్ ఇంకా మనకి ఈరోజు తర్వాతి పాట ఏం వినబోతున్నామంటే పసివాడి ప్రాణం సినిమా నుండి కాశ్మీరు లోయలో అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాట విందాం. చక్రవర్తి గారి సంగీతంలో వేటూరి గారి రచనలు వచ్చిన ఈ సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ మన కోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: マヌジェネレンジェネ。
1: గుర్తుకొస్తున్నాయి.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయిలో మంచి మంచి పాటలు వింటున్నాం కదా. చాలా మంది అంటుంటారనమాట, ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతత దొరికేది కేవలం సంగీతంలోనే, ఇలాంటి పాటలు వింటే నిజంగా సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది అని. మరి అటువంటి మాటల్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? నిజమేనా? ఎందుకంటే సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారున్నారు. మనకి తెలిసిన మన తెలుగు సంగీతంలో, తెలుగు సినీ సంగీతంలో ఎన్నో అద్భుతమైన పాటలు. మరి అలాంటి పాటలన్నీ వింటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. తర్వాతి పాట సూత్రధారులు సినిమా నుండి ఎస్పి శైలజ ఆలపించిన జోలా జోలమ్మ జోలా అంటూ వచ్చేస్తుంది. మనందరి కోసం స్టేడియం

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

స్టోరీ క్లాక్లో 11:25 7 సెకండ్లు అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి తర్వాతి పాట అభినందన సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చానకి ఆలపించిన రంగులలో కలువు అనే ఈ పాటను విందాం. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాటల్లో ఇది ఒకటి మనం తప్పకుండా రాసుకోవచ్చు. మరి అలాంటి పాటలకి కొదువే లేదు, ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్ వివిధ భారతి, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: స్టూడెంట్ క్లాక్లో ఎగ్జాక్ట్ గా 11:30:33 అవుతుంది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. మే నెల చూడ్డానికి ఒకే అక్షరం, కానీ ఆ నెలలో ఎండ ప్రభావం ఎంత ఎక్కువ కదా. ఎందుకంటే హీట్ వేవ్ అని, రెడ్ అలర్ట్ అని ఇలాంటివి మే నెలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. సమ్మర్ని ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ విపరీతమైన ఎండని మాత్రం భరించడం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చాలా కష్టం కదా. ఇలాంటి సమయంలో నైరుతి ఋతుపవనాలు అప్పుడే వచ్చేసాయా అని అందరూ అనుకునే ఈ చల్లని పాట మన కోసం వచ్చేస్తోంది గ్యాంగ్ లీడర్ సినిమా నుండి. ఆల్రెడీ మీరు గెస్ట్ చేసే ఉంటారు, లేదంటే ఎలాగూ ఆ టైటిల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలాంటి పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గుర్తుకొస్తున్నాయిలో తర్వాతి పాట ఏంటో తెలుసా? కొబ్బరి బొండం సినిమా నుండి కేఎస్ చిత్ర గారు ఆలపించిన అందాల మేఘమాల అని ఈ పాటని విందాం. భువనచంద్ర గారు రాశారు, అలాగే ఎస్పి కృష్ణారెడ్డి గారి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట తప్పకుండా వినాల్సిందే. వినేద్దాం, స్టే ట్యూన్డ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అవును, మరి మీకు గుర్తుకొస్తున్నాయా? అదేనండి, క్యాసెట్లో ఏ సైడ్ ఏమో లవ్ మెలోడీస్ ఉంటాయి, బి సైడ్ ఏమో మనకు నచ్చిన పాటలు, మాస్, డాన్స్, ఎనర్జెటిక్ ట్రాక్స్ అన్ని పెట్టుకునే వాళ్ళం కదా. మరి లేట్ చేయకుండా క్యాసెట్ని తిప్పేద్దామా? మరి క్యాసెట్ తిప్పినాక వినే పాట ఏంటో తెలుసా? మణి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన చక్రవర్తికి అంటూ మణి గురించి పాడిన పాట. ఇది ఎప్పుడో వచ్చినా కానీ ఈ మణికి రిలేటెడ్ కాబట్టి అది ఎప్పుడూ ఆప్ట్ అవుతూనే ఉంటుందంట. నిజమేనా లేదా విందాం. మరి లేట్ చేయకుండా స్టేడియం.
3: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి. మణి అమ్మ

0: వాట్ ఏ ఫెంటాస్టిక్ సాంగ్ కదా. మరి ఇలాంటి సాంగ్స్ ఇంకా ఉన్నాయి, వింటూ ఉందాం. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: సెకండ్స్ అవుతుంది, గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 1980s 1990s జనరేషన్ ఎంత లక్కీ అంటే సాంగ్స్ ని సెర్చ్ చేసి వినలేదు, వచ్చే వరకు వెయిట్ చేసి వినేవాళ్ళు. పాటలోని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ వినేవాళ్ళు, అందుకే వాటి విలువ ఇంకా ఎక్కువ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అర్థమయ్యేది ఓన్లీ వెన్ వి బికమ్ ఓల్డ్ అని అంటారా, లేక మీ ఒపీనియన్ ఏంటి? వాట్సాప్ కూడా చేయొచ్చు మరి మీ అభిప్రాయాన్ని. మరి ఇప్పుడైతే గులాబీ సినిమా నుండి నాగూర్బాబు అండ్ గాయత్రి పాడిన బీట్ ఇన్ మై హార్ట్ అనే సాంగ్ వచ్చేస్తుంది. ఈ పాట చాలామందికి చాలా చాలా చాలా ఇష్టం, చాలాసార్లు వినే ఉంటారు, లేదంటే ఇప్పుడు మళ్ళీ విందాం. స్టేడియం

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. జ్ఞాపకం విలువైంది కదా, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాని క్షణాలను మన ముందుకు తీసుకొస్తుంది, నవ్విస్తుంది, కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టిస్తుంది. కానీ ప్రతి జ్ఞాపకం మన జీవితానికి ఒక గుర్తు, ఒక పాఠం, ఒక అనుభూతి. చూసారా, ఇలా ఎవరిని వారి గతం గురించి కదిలించినా అది ఒక కవిత్వమే అవుతుందన్నమాట. మరి అందుకే లేట్ చేయకుండా ఇంకొక పాట కూడా వచ్చేస్తోంది మన కోసం. భారతీయుడు సినిమా నుండి పచ్చని చిలుకలు అంటూ కేజేఎస్ దాస్ గారు ఆలపించిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809-931-40-230కు సంప్రదించండి.
1: ఫ్రీక్వెన్సీ మారచ్చు, కాలం మారచ్చు, కానీ మంచి పాటలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఆ విషయానికి వస్తే వివిధ భారతిలో వచ్చే ప్రతి పాట మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సో ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అని మీరు ఆలోచించుతూనే ఉంటారు నాకు తెలిసి. సో మరి ఒక అంటే మనం ఈరోజు మన యాక్చువల్ ప్రోగ్రామ్ షురూ చేసే కంటే ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. సో మరి ఈరోజు పొద్దున నిద్ర లేవగానే మీరు ఎవరి ముఖం చూశారు? వైఫ్, హస్బెండ్, అమ్మ లేక నాన్న, ఇవన్నీ కాదండి, లేదంటే అర్థంలో మీ ముఖం మీరు చూసుకున్నారా? మరి ఇంతకీ ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి, ఆ ప్రశ్న వెనకాల ఉన్న ఆ కథాకమా విషయం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇందాక సూపర్ సాంగ్ విన్నారు కదా. మరి ఇంతకీ చాలా మంది సమాధానం ఏంటి, మీరు ఉదయాన్నే ఎవరి ముఖం చూశారు అని అడిగిన దానికి చాలా మంది ఆన్సర్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ అనే అంటారు కదా. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన చేతిలో ఇమిడిపోయే ఆ 5 అంగుళాల స్క్రీన్ మన జీవితాలని శాసిస్తోందంట. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అంటే టెక్నాలజీని మనం వాడుతున్నామా లేక టెక్నాలజీ మనల్ని వాడుతుందా అనే సందేహం కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు, మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే డిజిటల్ వస్తువులు ఏవి వాడుతున్నా కానీ కదా. మరి తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. వచ్చేస్తోంది వెంకీ సినిమా నుండి

ఎంత మీనింగ్ఫుల్ లిరిక్స్ కదా. ఇలాంటి పాటలు ఇంకా ఉన్నాయి, తప్పకుండా విందాం. మరి తర్వాత అసలు మనం సోషల్ మీడియాలో స్క్రోల్ చేయని రోజు ఉండదు కదా. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ వెకేషన్ ఫొటోస్ కానీ, వాళ్ళు కొత్త కారు కొన్నారు, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మన జీవితం ఇంతేనా, మేమిప్పుడు అలా ఎంజాయ్ చేస్తాం అని అనిపిస్తుందా? అనిపించే ఉంటుంది. దీనే కంపారిజన్ ట్రాప్ అంటారంట. అంటే ఎదుటి వాళ్ళ రియల్ జీవితాన్ని చూసి మన రియల్ జీవితాన్ని పోల్చుకొని బాధపడటం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. సోషల్ మీడియా అనేది ఒక ఎడిట్ చేసిన ప్రపంచం. అందులో అంటే అందులో అసంభవం అంటే ఇంపాసిబుల్ అనుకున్నవన్నీ పాసిబుల్ అవుతాయి. అక్కడ అందరూ అందంగా ఆనందంగానే కనిపిస్తారు. కానీ బీటీఎస్ బిహైండ్ ద స్క్రీన్ చూసినట్టయితే ఆ స్క్రీన్ వెలకాల ఉండే ఆ ఒంటరితనం లేదంటే ఆ బాధ మనందరికీ కనిపించవుగా. మన ప్రశాంతత అనేది వేరే వాళ్ళ లైక్స్ కమెంట్స్ మీద డిపెండ్ అవుతాయంటారా? చూద్దాం ఒకసారి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి పంపించండి. మీ ఒపీనియన్ కరెక్టా కాదా, లేదా మీ ఒపీనియనే కరెక్టా, లేదా ఎటువంటి అంటే మీ ఒపీనియన్ ఎలా ఉంటుందా అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటా సినిమా నుండి, శంకర్ మహాదేవన్ పాడిన బ్యూటిఫుల్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ మనందరి కోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ షోలో. మరి మనలో చాలా మందికి ఒక భయం ఉంటుందని, దాన్నే ఫోమో అంటారంట తెలుసా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే ఏదైనా అప్డేట్ మిస్ అవుతుందామో, లేకపోతే ఎవరో ఏదో అన్నారేమో అని పదే పదే ఫోన్ను చూడడం, నోటిఫికేషన్ వచ్చిందని, ఇంకా చెప్పాలంటే అసలు మెసేజ్ రావట్లేదేంటి, అసలు నా ఫోన్ సైలెంట్గా ఉందేంటి, ఇలా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో రకరకాల మూడ్స్తో మనం ఎప్పుడు ఆ సెల్ని పట్టుకోవాలి, ఆ మొబైల్ని ఏదో ఆపరేట్ చేయాలి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే నేను ఇవాళ మీకు ఇంకో కొత్త పదం పరిచయం చేస్తాను, ఏంటంటే అదే జోమో, జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఆ ఫోన్ పక్కన పెట్టి బయట వర్షాన్ని చూస్తూ కాఫీ తాగడం కానీ, లేదా ఫోన్ ముట్టుకోకుండా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అందరం ఫోన్ చేసుకొని మెసేజ్ చేసుకుని అరే ఎక్కడున్నారు వస్తున్నారా కలుద్దామని చెప్పేసి తీరా కలిశాక ఎవరి ఫోన్లలో వాళ్ళు మునిగిపోవడం. మరి అంటే ఏంటి అసలు అలా ఈ జోమో అంటే ఏంటంటే, ఫోన్ ముట్టుకోకుండా మన పక్కనే ఉన్న మన ఫ్రెండ్ని అరే ఏం చేస్తున్నావు ఏంటి అంటూ ఇలా మనసారా మాట్లాడడం అనమాట. ఆ అప్డేట్స్ మిస్ అయినా మంచిదే, కానీ మన మా మనశ్శాంతి ముఖ్యమనుకోవడమే జూమో అనమాట. ఇలా ట్రై చేయండి, ఇవాళ రాత్రి పడుకునే ముందు ఒక గంట ఫోన్ పక్కన పెట్టేయండి, ఆహా ఎంత హాయిగా నిద్రపడుతుందో కదా. సో మన ఇంతసేపు మనం అడిగిన దానికి శ్రోతలు కూడా స్పందిస్తున్నారనమాట. ఏమని అంటే, మీరు చెప్తున్న మాటలతో పూర్తిగా ఏకీభవిస్తాము, కేవలం రీల్స్లో కనిపించేవన్నీ నిజాలు కావు, అలాంటి వాటిని చూసి మనం మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు, ఎందుకంటే ఊహలెప్పుడు నిజాలు కావు కాదా అని అంటున్నారనమాట. ఇబ్రాహీంపట్నం నుంచి అరుణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ వర్డ్స్ చెప్పారు. ఇంకా జీడివిట్ల నుండి నస్రీన్ గారు మెసేజ్ పంపించారు, నేను ఉదయం లేవగానే నా చేతులు చూసుకుంటాను మొబైల్ కాదు అంటూ, సూపర్ అండి. ఇంకా టైం చూస్తాను నేను పొద్దున్నే లేవగానే అంటూ మెసేజ్ పంపించారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. రైట్, ఇలా మంచి మంచి ఆన్సర్స్ చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, బొమ్మరిల్లు సినిమా. ఆ బొమ్మరిల్లు సినిమాలోని పాట తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. ఆ న్యూస్ తర్వాత మనం మళ్ళీ మన డిజిటల్ మైండ్ ఫుల్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి దిస్ బ్యూటిఫుల్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ బొమ్మరిల్లు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిగిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రపంచంతో పాటు అనేక ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక అంశాల్లో భారత్ అమెరికాలకు ఒకే విధమైన ఉమ్మడి ప్రయోజనాలున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ చర్చలు జరగడంతో తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని, ఈ సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని తనకు నమ్మకం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We have a very deep, very broad-based cooperation and a relationship that impacts and influences other regions and the world. And that is because we have converging interests on many issues and in many parts of the world. So I look forward to our conversation today. These are complicated times, but strong partners, I'm very confident, will have very open and productive discussions.
0: డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం నిన్న మన దేశానికి చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో కూడిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న ప్రగతి గురించి ఇద్దరు సమీక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని రూబియో ఈ సందర్భంగా ప్రధానమంత్రికి వివరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తాగా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు ముటెగి, మార్కో రూబియోలు పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దేవాన్షు పాండా భారీ ఆధిక్యం సాధించారు. డైమండ్ హార్బర్ విమెన్స్ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా అందిన

నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్థైన దేవాన్షు పాండా 31,065 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మి రెండో స్థానంలోను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అబ్దుల్ రజాక్ ముల్లా మూడో స్థానంలోను, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నారు. ఫాల్టా నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 టేబుళ్లపై 21 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. వీబీ జీరాంజీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా సంస్థ లేదా విద్యా సంస్థలు ఈ చట్టానికి సంబంధించి తమ అభ్యంతరాలను సూచనలను వచ్చే నెల 21 తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని 33వ సెక్షన్ ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలాగా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అందించే నిబంధనను కూడా ఈ చట్టంలో కొత్తగా చేర్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లో ఎబోలా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత పౌరులెవరూ ఆయా దేశాలకు అత్యవసరం కాని ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు లేదా అక్కడికి ప్రయాణించే భారత పౌరులు స్థానిక అధికారులు జారీ చేసిన ప్రజారోగ్య మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, అలాగే ముందస్తుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం ఆదేశించింది. భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సీ ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించింది. ఎబోలా వ్యాధి అనేది ఎబోలా వైరస్కు చెందిన బౌండీ బ్యూగో వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వైరల్ హెమరేజిక్ జ్వరం. అత్యధిక మరణాల రేటు కలిగిన ఒక తీవ్రమైన వ్యాధిగా దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స అందించేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు కానీ చికిత్స పద్ధతులు కానీ అందుబాటులో లేవు. ఇంతవరకు కాంగోలో ఇబోలా వ్యాప్తి కారణంగా మరణించిన వారి సంఖ్య 2,204 పెరిగినట్లు అధికారులు తెలియజేశారు. 867కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఈరోజు రైలు పట్టాలపై జరిగిన శక్తివంతమైన పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. పేలుడు సంభవించిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పెషావర్ వైపు వెడుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను క్వెటా రైల్వే స్టేషన్లోనే నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాలు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పగటిపూట తీవ్రమైన వేడి నెలకొంటుందని, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ 2 మ్యాచ్లు

జరుగుతాయి. మొదటి మ్యాచ్లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అట్ల మధ్య జరుగుతుంది. సాయంత్రం 7:30 రెండో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 120వ సంచిక ఈరోజు ప్యారిస్లో ప్రారంభమవుతుంది. నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం పోటీ ప్రారంభిస్తారు. ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు యానిక్ సిన్నర్, అలెగ్జాండర్ జ్వెరేవ్ కూడా పురుషుల సింగిల్స్ మ్యాచ్లాడతారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ క్రితంసారి ఛాంపియన్ కాగా ప్రపంచ నెంబర్ వన్ అరియానా సబలంక కూడా పోటీలో ఉన్నారు. విశేషాలు మరొకసారి. భారత్ అమెరికా దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్

భాగస్వామ్యం విస్తృత సహకారానికి వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఎబోలా వైరస్ కారణంగా 200 మందికి పైగా మరణించిన కాంగో రిపబ్లిక్ దేశానికి ప్రయాణించరాదని మన దేశం భారత పౌరులకు సూచిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్తోనూ, కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తోనూ తలపడతాయి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఈవేళ ప్రారంభమవుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 12:41:56 అవుతుంది. మనం ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం, మరొక్కసారి గుర్తు చేయాలా, డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి అండి. సో అయితే అంత బాగానే ఉంది, కానీ మరి ఈ డిజిటల్ మాయలోంచి బయటపడటానికి దారి ఏదైనా ఉందా అంటే కొన్ని సింపుల్ టిప్స్తో మ్యాక్స్ బయటపడొచ్చంట. అంటే ఆల్రెడీ భయపడిపోతున్నాం కదా, మరి ఏమవుతుందో అని అందుకే భయం వచ్చిందనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే నో ఫోన్ జోన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ అంటే డైనింగ్ టేబుల్ కానీ మనం పడుకునే బెడ్రూమ్లో కానీ అసలు ఫోనే వాడద్దు అనే రూల్ పెట్టుకోవాలంట. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ క్లీనప్, అంటే అవసరం లేని గ్రూప్స్ కానీ లేకపోతే యాప్స్ కానీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయాలి. ఆ సౌండ్ వినగానే మన మెదడులో ఒక ఆందోళన, అరే ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారబ్బా, ఆ ఫ్రెండ్ మెసేజ్ చేశాడా, అబ్బా నా ఫోటోకి లైక్ చేశాడా, ఇలా అనుకుంటూ పోతే. అండ్ లాస్ట్ ఏంటంటే గ్రే స్కేల్ మోడ్ అనమాట, అంటే మన ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజ్ చేసి చూడండి, అసలు మనకి వాడాలనిపించదు కూడా. ఎందుకంటే కలర్ఫుల్గా నోటిఫికేషన్ అంటే కలర్ఫుల్గా మన స్క్రీన్ సేవర్స్ కానీ లేకపోతే వాల్పేపర్లు కానీ ఇలాంటివి ఉంటే అరే ఇంకేం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. అదే బ్లాక్ అండ్ వైట్లో ఉందనుకోండి అసలు మనకి నచ్చనే నచ్చదు. సో అలా ట్రై చేస్తే డెఫినెట్గా మనకి వాడాలనిపించదు అంట. అండ్ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయాలి, కానీ అది మన టైంని కిల్ చేయకూడదు కదా. ఇంకా ఈజీగా అర్థమయ్యేలా ఒక చిన్న కథ ఉంది, ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. గజనీ సినిమా నుండి కార్తీక్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

0: the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: 12:49 and 30 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో అవుతుంది. మరి మనం ఈరోజు డిజిటల్ మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నాం టాపిక్. మరి ఇంతకీ ఒక కథ చెప్తానని చెప్పాను కదా,

ఆ కథ ఏంటంటే, డైలీ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఫోన్లు మునిగిపోయే వాళ్ళ డాడీని ఒక ప్రశ్న అడుగుతాడు వాళ్ళ అబ్బాయి. ఏమని, డాడీ నీ ఫోన్కి నెలకి ఎంతకి రీఛార్జ్ చేస్తావు అంటే, అప్పుడు వాళ్ళ డాడీ 1000 రూపాయలు అవుతుందిరా అంటే, అవునా అయితే పర్లేదు. ఆ పిల్లాడు ఏమంటాడంటే, నాన్న నా పిగ్గీ బ్యాంక్లో 1000 రూపాయలు ఉన్నాయి, ఇవి తీసుకొని ఈ నెల మొత్తం ఫోన్ చూడకుండా నాతో ఆడుకుంటావా అని అడుగుతాడంట. మరి అలా అడిగినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అంటే, మనం సంపాదించేది మన వాళ్ల కోసమే అయినప్పుడు వాళ్లకు మనం సమయం కేటాయించలేనంత బిజీగా ఉండటం అవసరమా అని ఆ తండ్రికి ఖచ్చితంగా అనిపించే ఉంటుంది కదా. వింటున్న మనకే అనిపిస్తున్నప్పుడు అది వాళ్ళకి, ఆ డాడీకి అనిపించడంలో తప్పులేదు కదా. మరి దీని గురించి కూడా ఆలోచిద్దాం ఒకసారి. ఏమంటారు, ఇప్పుడైతే ఒక మంచి పాట వస్తుంది, పరుగు సినిమా నుండి సాకేత్ పాడిన పాట, నమ్మవేమో గాని. నిజంగా ఇలాంటి విషయాలు కూడా నమ్మలేకపోతామా, లేకపోతే ఏమో అర్థం కావట్లేదు నాకైతే. మీరేమంటారో ఆన్సర్ చూద్దాం మీ వాట్సాప్లో.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: 12:55 దాటి ఇప్పుడే 56 అయింది స్టూడియో క్లాక్లో. మనం వింటున్నాం ఏదో టాపిక్ కదా, డిజిటల్ మైండ్ఫుల్నెస్. అసలు మనం తెలుసుకున్నది ఏంటంటే స్మార్ట్ ఫోన్ కంటే మన స్మైల్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్న అవసరాల ప్రకారం డిజిటల్ ప్రపంచంలో ఉండాల్సిందే, కానీ అక్కడే ఉండిపోవద్దు. అసలు జీవితం వేరు. అసలు డిజిటల్ వరల్డ్ అంతగా ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాళ్ళం కదా. డిజిటల్ వరల్డ్లో కనెక్ట్ అవ్వడం మంచిదే, కానీ మనసుతో రీకనెక్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. స్క్రీన్ టైం కంటే సెల్ఫ్ టైంకి కూడా మనం కొంత టైం ఇద్దాం, మైండ్ఫుల్గా ఉందాం, పీస్ఫుల్గా జీవిద్దాం. ఏమంటారు, స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ స్టే మైండ్ఫుల్. ఇది ఇవాళ మనం తెలుసుకున్న డిజిటల్ మైండ్ఫుల్ అనే డిజిటల్ మైండ్ఫుల్నెస్ అనే టాపిక్.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. పంజా సినిమా నుండి హరిచరణ్ అండ్ శ్వేతా పండిట్ పాడిన ఎలా ఎలా అంటూ ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8090314023 కు సంప్రదించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. జూన్ 1వ తేదీ నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. నిన్న జరిగిన సమావేశంలో మంత్రివర్గం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. రాష్ట వ్యాప్తంగా మొత్తం 2,50,000 మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 LIG ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇళ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన ఇళ్లకు 2,00,000 చొప్పున అందించనుంది ప్రభుత్వం.
1: ఇందిరమ్మ ఇల్లు 2వ విడత జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పర్యాటక రంగాన్ని రాష్ట ఆర్థికాభివృద్దికి ప్రధాన ఇంజన్గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రాంగణంలో డెస్టినేషన్ తెలంగాణ రోడ్ అహెడ్ పేరిట నిన్న నిర్వహించిన పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక రంగాభివృద్దికి తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను సమర్పిస్తే ఎలాంటి జాప్యమూ లేకుండా అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలు జారీ చేయనుందని, ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
2: ప్రమోషన్ ఆఫ్ టూరిజం, ఇట్ హెల్ప్స్ ఆల్ ది ఇండస్ట్రీ సైమల్టేనియస్ గా రాష్ట్ర ఎకానమీ, ఇట్ కాంట్రిబ్యూట్ ఎ లాట్ ఇన్ ది ప్రెసెంట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ ఈవెన్ ది నేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్, కమ్ అవుట్ విత్ యువర్ ప్రపోజల్స్. రీసెంట్ బ్రాట్ అవుట్ ఎ న్యూ టూరిజం పాలసీ, వీఆర్ రెడీ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్.
0: మార్కెట్లో డిమాండ్లో ఉన్న పంటలనే సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలు

అనుసరించాలని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన వారోత్సవాలను నిన్న మంత్రి ప్రారంభించారు. డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ సెంటర్ను సందర్శించి ఆధునిక డ్రోన్స్ వినియోగంపై చేస్తున్న పరిశోధనల గురించి తెలుసుకున్నారు. ఎస్బీఐ సిఎస్ఆర్ నిధుల సాయంతో అభివృద్ది చేసిన రోబోటిక్స్ అండ్ సెన్సార్ బేస్డ్ ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే కొన్ని రోబోలను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ఆధునిక టెక్నాలజీని అందించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యాభివృద్ది కోసం పలు సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు అందజేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్లో స్కూల్ జూనియర్ కాలేజీ నిర్మాణానికి 19 కోట్లు, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధునీకరణ ఇంటర్ తరగతి గదుల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఫౌండేషన్ వెచ్చించనుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం 50 కోట్లను మరో గ్రూప్ ఖర్చు చేయనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సుభాష్ నగర్ మండల పరిషత్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 6-7 తరగతుల కోసం 12 కోట్లను ఒక ప్రైవేట్ హాస్పిటల్ భరించనుంది. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రాత్రి సిద్దిపేట ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిపోకుండా రాత్రిపూట తప్పనిసరిగా ధాన్యంపై టార్పాలిన్లు కప్పి ఉంచాలని, ధాన్యం కొట్టుకుపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. సిద్దిపేట మార్కెట్లోనూ జిల్లా వ్యాప్తంగానూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. మిల్లుల్లో దిగుమతికి జాప్యం జరుగుతుండటంతో గోదాం, ఏఎంసీ షెడ్లలో ధాన్యం దిగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందక్కర్లేదని, సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ధాన్యం నిల్వ ప్రక్రియను పగడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లిలో వ్యవసాయ మార్కెట్ గోదాములను పరిశీలించిన ఆయన, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం తరలింపు, నిల్వ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ధాన్యం దెబ్బతినకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. గోదాములకు వచ్చే ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకుని నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని, రైస్ మిల్లర్లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా, పోలీస్ కమిషనర్ గౌజాలం రాత్రి ఒక రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేశారు. గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలోని జానకీరామ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు వెళ్లి ధాన్యం దిగుమతి ప్రక్రియను పరిశీలించారు. ధాన్యం అన్లోడింగ్ వేగవంతంగా జరగడానికి మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. మిల్లులో పనిచేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలతోనూ కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మణుగూరు, దుమ్ముగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, చుంచుపల్లి, పినపాకలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 20 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ రికార్డైంది. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న హెచ్చరికలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐస్ అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్య శాఖాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరచుగా తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జూన్ 1వ తేదీ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట కేబినెట్ నిర్ణయించింది. రాష్ట ఆర్థికాభివృద్దికి పర్యాటక రంగాన్ని ప్రధాన ఇంజన్గా మారుస్తామని పర్యాటక

మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో దిగుమతులను జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ప్రాణరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:20:36.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2 o'clock లో సమయం 1:21 దాటి ముందుకెళ్తోంది. మనందరికీ తెలుసు ఇంకా రెడీగా ఉన్నారు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు షో టైం అని నాకంటే ముందే వాట్సాప్లో మెసేజెస్ పంపుతున్నారు. అలాగే ఇవాళ సరదాల సండే కాబట్టి ఇంకా కాస్త తీరుగ్గా కూడా ఉండుంటారు చాలామంది. మరి ఇంతకీ ఏంటి ప్రశ్న, మీ ప్రశ్న ముందా లేకపోతే నా ఆన్సర్ ఇచ్చేయాలా అన్నంత కాన్ఫిడెన్స్తో ఉంటారనమాట. అంత ఏమంటారు ఆ ఎంతూజియాజం, ఆ ఇంట్రెస్టింగ్ అనేది చాలా అభ్రపరుస్తుంది మమ్మల్ని. సో డెఫినెట్గా మరి ప్రశ్న మొదలెడదామా. షో టైంకి స్వాగతం, నేను మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టాను, వాటితో పాటు మధ్య మధ్యలో మాటలు, మా ప్రశ్నలు, మీ సమాధానాలు. ఆహా, సమయమే తెలియదు ఇంకా 2 గంటల వరకు. రైట్, లేట్ చేయకుండా మరి ఇవాల్టి షో టైంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష పరక్, ఈవిడ ఆవిడకి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు ప్రకటించిందనమాట. నిజంగా చాలా సంతోషం, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం కూడా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈవిడ కంటే ముందు ఈ అవార్డు సంపాదించుకున్న ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సమాధానాన్ని. సో ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను, ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష బరక్, ఈవిడికి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ప్రకటించారు. మరి ఈ అవార్డు ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు సంపాదించుకున్నారు, మరి వాళ్ళ ఇద్దరి పేర్లేంటి? మరి ఈ సమాధానం మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి మీ ఊరు, పేరు, మీ సమాధానం పంపించండి. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ రెడీగా ఉంది, వినేద్దాం. స్టేడియం

ఎస్ బ్రదర్ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇలాంటి సాంగ్స్ ఇంకా విందాం. మరి ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్లు మెల్లిమెల్లిగా వస్తున్నాయి. మరి ఆన్సర్లు కరెక్టా కాదా అనేది నేను డెఫినెట్ గా రివీల్ చేస్తాను. సో కొందరు కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం అటు ఇటుగా పంపిస్తున్నారు. నో ప్రాబ్లం, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను ఈసారి. ఈ ఒక్కసారి ఈ విన్న తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్న అభిలాష భరత్ గారికి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు వచ్చిందనమాట. అయితే ఈవిడ కంటే ముందు ఇంకో ఇద్దరు కూడా వచ్చాయి, మరి ఆ ఇద్దరి పేర్లు ఏంటి అని అడిగాను. సో కొంతమంది చాలామంది కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. మరి ఇంకా ఇప్పుడు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆన్సర్ పంపించాలంటే మీ ఊరు పేరు టైప్ చేసి మీ ఆన్సర్ని పంపించేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. డెఫినెట్గా ఈ పాట తర్వాత నేను ఆ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే కార్తిక్ పాడిన కోటి కోటి అంటూ వస్తుంది ఈ సూపర్ హిట్ నెంబర్. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుండి మనందరి కోసం.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

స్టూడియో క్లాక్ లో 1:36:25 అవుతుంది. షో టైం వింటున్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా పంపించిన వారు రవికుమార్ అండ్ రమాదేవి ఫ్రమ్ వల్కాజ్గిరి. వీరితో పాటు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ శర్మ జనగాం నిజామాబాద్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు రేణుక గోపరాజు కడప నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా వీరితో పాటు చాలా చాలా ఆన్సర్లు వచ్చాయి. ఇంకా మా మదినాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్ ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుంచి హరీష్ కుమార్, ఇంకా కళ్యాణ్ సింగ్ బిపిన్ రావత్, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటీరు కడప జిల్లా నుంచి, ఇంకా రామ్ చరణ్, రామ్ ప్రసాద్, సుగుణ, షేర్ల వెంకటేష్, గజ్వేల్ నుంచి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చాలామంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాల్సిన టైం కూడా వచ్చిందనమాట. సో 2019లో మేజర్ సుమన్ గవానీ, అలాగే ఇంకా 2023లో మేజర్ రాధిక గారికి వచ్చిందనమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి 1:37 అవుతుంది కాబట్టి ఇంకో ప్రశ్నకి మేమంతా సిద్ధం, ఇంకా ఆన్సర్ ఇచ్చేస్తామని చెప్పి రెడీగా ఉన్నారు. మరి ఈసారి కొంచెం అంటే ఎవరో అంటుంటారనమాట, మన లిజనర్స్ ఇలాంటి వాటికంటే సినిమా వాళ్ళకి చాలా పట్టుంటుంది. సో సినిమా ప్రశ్నలు అయితే వాళ్ళు ఈజీగా అవలీలగా చెప్పేస్తారు అంటున్నారు. మరి చూద్దాం. మరి మాయాబజార్ సినిమా అనగానే ఎంత గొప్ప సినిమా మనందరికి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఒక ప్రశ్న ఇప్పుడు. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే మీ ఊరు పేరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించేయండి. ప్రశ్న మరొకసారా? ఓకే. అయితే మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు? ఆన్సర్ తెలిసినట్టుంది, ఆన్సర్లు వచ్చేస్తున్నాయి టకటకటక. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ విందాం. ఎవడు సినిమా నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్. స్టే ట్యూన్డ్.

సో మనం అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్తో పాటు రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే ఈసారి మీరు మీ ఆన్సర్ని మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ పంపించండి. నేను డెఫినెట్గా ఇదిగో ఈ పాట తర్వాత ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అవన్నీ రివీల్ చేస్తాను. మరి ఇప్పుడైతే గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి హరిహరన్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకొక సాంగ్ కూడా రెడీగా ఉంది. మరి ఆ పాట కంటే ముందు మనం ప్రశ్న అడిగాము, ఆ ప్రశ్నకి సమాధానాలు వచ్చాయి. మరి ఆ సమాధానం ఏది కరెక్ట్ ఏది రాంగో తెలుసుకుందాం. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు కృష్ణకుమారి ఖమ్మం నుంచి పంపించారండి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు బాలకృష్ణ నర్సంపేట నుండి పంపించారు. ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రకరకాల ఆన్సర్లు పంపించారు. కొండారెడ్డిపేట సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు కొండారెడ్డి గారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుండి. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనిత ఫ్రమ్ గజ్వేల్. ఇంకా కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా చాలామంది రకరకాల ఆన్సర్లు పంపించారనమాట. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల డిస్టిక్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా అంకుష్ ఆపరం నుండి దోర్నాల సుదర్శన్ అని కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఏ రూపంలో శశిరేఖ ఇంటికి వెళ్తాడు అంటే మాయా రూపంలో శశిరేఖ రూపంలోనే వెళ్తాడనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు చాలామంది, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనకి స్టూడియో క్లాక్లో 150 అవుతుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్లో ఇంకో ప్రశ్న రెడీగా ఉంది. అది కూడా మీ అందరికీ ఇష్టమైన సినిమాలకి సంబంధించిన ప్రశ్నే. పాతాళ భైరవి చూడండి, మరింకొక అద్భుతమైన సినిమా తీసుకున్నాం. మరి పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆసక్తి కానీ నాకు తెలుసు. మీరు ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తారు ఇప్పుడే. సో ఈ పాట తర్వాత నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను. మరి ఇంతకీ ప్రశ్న మరొకసారి, పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి, గ్రామం పేరేంటి? మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్డ్.

రైట్, మరి సూపర్ హిట్ నెంబర్ విన్నాం. మరి తర్వాత మనం అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? పాతాళ భైరవి సినిమాలో తోటరాముడి విలేజ్ పేరేంటి అని అడిగాము. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ నేను ఇప్పుడే చదివేస్తాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుండి బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించారు జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బిజులి వెంకటేష్ శ్యామల కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. ఇంకా ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి మేడంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సతీష్ శాంతి రిషిత రామరాజ్ నగర్ హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా ఇదే ఆన్సర్ మధుసూదన్ రెడ్డి ఫ్రమ్ అనంతపూర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఉజ్జయిని అనే గ్రామం అన్నమాట. కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మన షో టైం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే 156 అవుతుంది టైం. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది అంతరిక్షం సినిమా నుండి, హరిణి యాజన్ నిజర్ పాడిన సమయమాటు మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15:33.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి శక్తిశీలిలో హ్యూమన్ కంప్యూటర్ అని పిలుచుకునే అనితర సాధ్యమైన ప్రతిభామూర్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరామె? ఆమె అపూర్వ మేధాశక్తి ఎలాంటిది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇవాల్టి శక్తిశీలి వినాల్సిందే. మరి మొదటగా 100% లవ్ సినిమా నుండి రంజిత్ అండ్ శ్రీరామ్ పాడిన అహోబాలు అంటూ పాట మన కోసం.

మరి పాటలో బాలు గురించి ఎంత గొప్పగా చెప్పారు కదా, అది సినిమాలో బాలు గొప్పదనం గురించి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించో తెలుసా? శకుంతలాదేవి. ఈ మాట వినగానే హ్యూమన్ కంప్యూటర్ అనే మాట అందరి మనసులో మెదులుతుంది. ఎలాంటి చిక్కు లెక్కలనైనా అవలీలగా సెకండ్లలో సాల్వ్ చేయగల అసాధారణ ప్రతిభామూర్తి ఆవిడ. అసలు ఆడవారి మెదడుకి లాజిక్ అర్థం కాదని, వారు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ప్రదర్శించలేరని ప్రకటించే మనస్తత్వ శాస్త్రవేత్తల మనస్తత్వ లోపాలని ఎత్తిచూపిన ఈ అసాధారణ మహిళ ప్రపంచంలోనే ఓ సంచలనం.

శక్తిశీలు వింటున్నాం కదా ఈరోజు. మరి శక్తిశీలు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో మాట్లాడుకుంటున్నామో కూడా తెలుసు మనకి. ఎందరో గణిత మేధావుల వారసత్వాన్ని శకుంతల అందిపుచ్చుకున్నారు. లెక్కల్లో భారతీయుల శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరులో ఓ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన శకుంతల పసి వయస్సు నుండే అంకెలతో ఆడుకునేవారంట. ఈ అంకెలతో ఆట వెనుకున్న ఆ జ్ఞాపక శక్తిని గుర్తించిన ఆమె తండ్రి చిన్నప్పటి నుండి బాగా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా?

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

స్టూడియో క్లాక్లో 2:33:19 అవుతుంది. మీరు వింటున్నారు శక్తిశీలి. మరి శక్తిశీలిలో ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే శకుంతలాదేవి గారి గురించి. 4 ఏళ్ళు నిండకముందే శకుంతలాదేవి మైసూర్ యూనివర్సిటీలో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. ఆమె పేరు ప్రపంచమంతా మారుమోగింది. 1977లో అమెరికాలో కంప్యూటర్స్తో పోటీపడ్డారు ఆవిడ. ఆమె 1,80,81,32,517 క్యూబ్ రూట్ను టక్కున చెప్పేసి విజయం సాధించారు. 1980లో లండన్లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్నే ఓడించారు శకుంతలాదేవి. చూసారా, కంప్యూటర్ని ఓడించడం అంటే ఏంటి మామూలు విషయమా? ఇంకా ఇటువంటి ఆసక్తికర విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మధ్యాహ్నం పూట మధురమైన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి తర్వాత ఇంకా ఏంటి ఆవిడ గురించి కొత్త కొత్త విషయాలు అంటే, ఒక 13 అంకెల సంఖ్యను మరో 13 అంకెల సంఖ్యతో భాగించి సమాధానాన్ని 28 సెకండ్లలో సరిగ్గా చెప్పి గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారు. అయితే శకుంతలాదేవి గారు మాటలు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం మనం. ఏంటంటే, మానవ మేధతో మాత్రమే నేను ఇంత సిద్ధాస్తురాయిలయ్యాను, సాఫ్ట్వేర్ వల్ల కాదు, హ్యూమన్ కంప్యూటర్ అని నన్ను పొగుడుతుంటుంటే నేను ఎంతో నొచ్చుకుంటాను. ఈ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ మనిషి అయిన నాలో ఉన్నాయి. అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తిని చూపించను అంటారంట శకుంతలాదేవి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారి అన్న మాటలు మీకు ఇంకా గుర్తున్నట్టున్నాయి కదా. ఆవిడ కంప్యూటర్స్కి టెస్టింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, అవన్నీ నాలోనే ఉన్నాయి, అందుకే నేను కంప్యూటర్స్ పట్ల ఆసక్తి చూపించను అని చెప్పి ఆవిడ అన్న మాటలు. అయితే ఇక అప్పటి నుండి శకుంతలాదేవి గారు కంప్యూటర్స్ని పల్టీ కొట్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ గణిత శాస్త్రంలో ప్రదర్శనలిస్తూ యువతీ యువకులను, అంటే వాళ్ళకి గణిత శాస్త్రంలో ఉన్న భయాన్ని పోగొడుతూ వచ్చారు. ఎన్నో స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. లక్షలాది మంది విద్యార్థులకు గణితంపై ఇష్టం పెరగడానికి శకుంతలాదేవి గారి ఉపన్యాసాలు చాలా ఉపయోగపడ్డాయి.

శక్తిశీలు వింటున్నారు. శకుంతలాదేవి గారు 14 పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో అవేకెన్ ద జీనియస్ ఇన్ యువర్ చైల్డ్ చాలా పాపులర్ అయిన బుక్, అలాగే ఫిగరింగ్, ద జాయ్ ఆఫ్ నంబర్స్ కూడా గణిత ప్రపంచంలో సంచలనం. పుస్తకాలు రాస్తుంటే లెక్కలు చేసినంత ఆనందం కలుగుతుందంటారు శకుంతలగా. దేశ విదేశాల్లో ఎందరో ప్రముఖులు ఆమెను తరచూ కలుస్తూ ఉన్నా వారికంటే పాఠశాలల్లో విద్యార్థులను కలిసేందుకే శకుంతలాదేవి ఎక్కువ ఇష్టపడేవారు. ఆమె చాలా సాదాసీదా జీవితం గడిపేవారంట. 2013 ఏప్రిల్ 21 బెంగళూరులో తన నివాసంలో మరణించారు శకుంతలాదేవి. హ్యూమన్ కంప్యూటర్ అని ఎప్పుడు వినిపించినా ప్రతిధ్వనించే పేరు శకుంతలాదేవి. ఇది ఇవాళ్టి శక్తిశీలిలో మనం మాట్లాడుకున్న విషయాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే.
1: సతీ త్యాగమతి నాటకం. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: వరదాచార్య, శ్రీ కేతోజు భానుప్రకాష్, యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, రామానుజాచార్య శ్రీ కృష్ణార్జునరావు వెన్న, దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, త్యాగమతి కుమార్.

ఎంబి హిమచంద్రిక, శేషక్క శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి సతీ త్యాగమతి.

0: ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా, నీకు ప్రతిరోజు అరబెల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి.
1: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ. బాగున్నావా?
0: ఎవరు తాయారమ్మా? రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.
1: మీ ఆవిడ ఇంకా ఊరు నుంచి రాలేదా? ఏం
0: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలు అంటూ నా కొంప గులజేయదు.
1: నీదంతా పిసినారతనం మహాశయ.
0: ఏమన్నావు?
1: అదే పిసినారతనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు, కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని హుఫ్ఫున ఊదేస్తావు.
0: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
1: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
0: సర్లే, ఇది రోజు మనకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
1: నాకేం వద్దులే కాని, ఇది విన్నావా?
0: ఏది నువ్వు చెప్పందే?
1: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
0: ఎవరు?
1: అదేనయ్యా, నామాల పంతులు.
0: చెప్పు చెప్పు.
1: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
0: ఎవరు? రామలక్ష్మియా?
1: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
0: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
1: అబ్బో, గ్రంథసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
0: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తాయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
0: అబ్బో, శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
1: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా.
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామాగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి, త్వరగా, ఇదిగో డబ్బు తెచ్చాను.
0: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటితో అర్థమైందా తాయారమ్మా?
1: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
0: ఏమిటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
0: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి నువ్వా, పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
0: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
1: పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
0: నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడని నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
1: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే ఆ మాటను నిలబెట్టుకోవాలి సుమా.
0: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బిలతే.
2: ఇదిగో లెక్క పెట్టుకో.
0: సరిగానే ఉన్నాయి. శేషక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
1: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ, నాకేం భయం లేదులే అక్క.

0: అమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
1: అలాగే కాని ఒక్క విషయం.
0: ఏమిటో చెప్పు.
1: త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
0: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
1: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
0: సరే సరే, అట్లాగే. ఏం మర్చిపోను కానీ ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి. తయారమ్మా.
1: సరే వస్తాను.
2: త్యాగి. ఓ నా ప్రియసతి త్యాగమతి.
3: వస్తున్నానండి.
2: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా.
3: వచ్చాను.
2: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
3: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేయించేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
2: పిచ్చిదాన, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి విచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
3: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
2: అలాగా వస్తే రాని, కానీ మన ఇంట్లో ఏముంది?
3: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
2: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
3: అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
2: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
3: అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కొని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
2: నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెప్తారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
3: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
2: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
3: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
2: నిజమే.
3: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి.
2: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
3: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
2: ఊరికే భయపడకు పిచ్చిదాన, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు? వెళ్ళు వెళ్ళు.

0: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళి రండి, నేను ఇంటికి వెళ్తున్నాను.
1: సరే.
2: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈరోజన్నా నన్ను ధన్యుని చేయరాదా?
0: యజ్ఞేశ, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
2: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
0: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
2: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా. సుందరి రా, రా.
0: యజ్ఞేశ, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
2: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల ముగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నేను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
0: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కానీ తిమింగలం పడదు, జాగ్రత్త.
2: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
0: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జితులు మానుకో.
2: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
3: శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
4: అవును మరి, మహా తిప్పులాడి కదా.
3: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
4: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
3: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
4: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్న వాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
3: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు, కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
4: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
3: అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
4: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం, వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా, అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
0: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
4: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీద ఎగురుతావేం త్యాగమ్మా.
3: శేషక్ నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
0: అమ్మ తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల

0: మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లోవాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
1: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్ళేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క, పోదాన్ రావే.
2: యథార్థవాది, లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
0: మాయదారి పీడ.
3: గురుదేవా, ఆచార్యదేవా.
4: ఏమైనా?
3: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
4: అలాగే కాని దాశరథి, అష్టసహస్ర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయనా?
3: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికి రావటం ఎందుకు స్వామి?
4: నాయనా దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడున్నాడు. అతడెప్పుడో మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
3: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
4: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
3: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
4: కానీ చెప్పు.
3: మనం ఆయనింటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో. ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
4: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
3: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్య.
4: దాశరథి.
3: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి. సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?

0: అదే ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
1: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
1: అయ్యో, నాకేం తెలుసు, మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్ళారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
1: అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
0: నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
1: అయితే ఓ పని చేయండి.
0: చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది.
1: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా?
0: అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారకులెవ్వరూ కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా?
1: ఆ, అది శ్రీనివాస స్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
0: అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి?
1: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
0: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
1: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా?
0: ఉన్నమాటంటే కోపం ఎందుకు తల్లి? ఏం లేదులే, అడగమ్మా.
1: మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
0: ఏకేం, పరిచయం ఉందమ్మా. అయితే
1: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
0: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
1: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
0: లేవమ్మా, ఏవి లేవు.
1: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
0: అంటే నీ ఉద్దేశం?
1: ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
0: అంటే?
1: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
0: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే.
1: ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి.
0: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
1: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై.

0: శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు, గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటకి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంత అయింది.

0: భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను. యతిరాజస్వామి, గురువర్య ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పని మీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
2: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.
1: ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం, కాషాయంబరం, దీన్ని ధరించిరండి.
0: ధన్యురాలిని స్వామి.
1: గురుదేవా, కట్టుకోవడానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బీదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
2: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
0: పరమ భాగవతోత్తములకు సాష్టాంగదండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి.
2: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు.
0: స్వామి, మీకన్నీ ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కిన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి.
2: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
0: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
2: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
0: ఇప్పుడే వస్తాను స్వామి.
2: అలాగే తల్లి.
0: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాతృరాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను.

వాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది, దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది?
1: సుందరి, నా కల్లరాణి త్యాగమతేనా?
0: ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి.
1: అబ్బో, ఏమనడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి, రా. ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.

0: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
1: అవునవును, నాకు కూడా అంతే.
0: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
1: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి, నా సర్వస్వం నీకు అర్పిస్తాను.
0: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈరోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
1: ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా?
0: అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
1: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
0: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను, ఈ పూటకు మాట దక్కించు.
1: చచ్చా, డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
0: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
1: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
0: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
1: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేశ, నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది? నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా, కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెళదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా, సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీ దొట్టు, సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు, పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి,
0: స్వామి
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి.
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరి దానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా.

0: వివరాల్ని స్వామి.
1: గురువర్యా, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేం చేయలేదు. మరి
2: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
2: లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
1: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
2: అయ్యయ్యో, అదేమిటి తల్లి? నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.
0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
2: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి. దాసోహం.
2: సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి.
3: స్వామి
2: పదండి.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై శ్రీమన్నారాయణ.
5: జై శ్రీమన్నారాయణ.
4: భజ.

0: भजयति राजन् भजयति राजन्।
1: जय श्रीमन्नारायण।
2: जय श्रीमन्नारायण।
3: త్యాగు త్యాగు, నిన్నేనే.
4: ఎవరు
3: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
4: ఏమండి?
3: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
4: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
3: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది?
4: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
3: ఎవరు? ఎంబెరు మానరే మన ఇంటికి వచ్చారా?
4: ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
3: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే ఎంత దురదృష్టవంతుడిని.
4: ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి?
3: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
4: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది.
3: సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
4: సరేనండి.
3: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
4: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
3: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
4: బాధపడకండి, స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
3: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
4: పోనీ అండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
3: అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
4: చాలేద్దరు, మీరు మీ చమత్కారం.
3: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్వతరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
4: మీకు చెప్పకే, చెబుతాను.
3: చెప్పు.

0: చెప్పు, నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా?
1: హా,
0: వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు.

0: ఏడే
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను. ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు. రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి పనే చేశావు, బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికి ఇద్దాం, ఆనందపడతాడు.

0: అబ్బాబాబాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే. అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహబాధను ఎలా తట్టుకునేది? బయట పున్నమచంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదే బాబా.
1: గొంపతీసి మొగుడికి చెప్పిందా? ఏ
0: అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చ, అలా అయి ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది,
1: వచ్చి తీరుతుంది.
0: అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే.
1: అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నోములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో.
0: అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే.
1: మొగుడు ఊరు నుంచి ఉడిపడ్డాడా ఏమిటి?
0: చచ్చవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
2: యజ్ఞేశ, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
2: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
3: కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
3: అంతే అంతే నాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరి తరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో, ఎప్పుడు వేయించేశారు?
3: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
2: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
3: అవునాయన, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం, ఇదిగో స్వామివారి భుక్తశేషం ప్రసాదంగా పుచ్చుకో.

0: నాయన యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారి
1: స్వామి,
0: వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ
1: స్వామి,
0: సుఖీభవ సెలవు.
2: యజ్ఞేశ
1: అమ్మా,
2: ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా. మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
3: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
2: అయ్యయ్యో అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు, నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
3: లేదు తల్లి, లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
2: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
3: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా.
2: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి, ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
0: ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
3: అయ్యా మహానుభావ, బుద్ధి వచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
0: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
3: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
0: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్యా. నిలబడు, లేవవయ్యా.
3: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
0: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
2: కానీ యజ్ఞేశ
1: అమ్మా,
2: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికి ఎంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
3: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
0: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా, మా జీవితాలు ఏం కావాలి?
3: అయితే ఒక విన్నపం.
0: చెప్పు చెప్పు.
3: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
2: ఓ దానిదేం భాగ్యం, రామానుజుల వారు ఈ అష్ట

0: సహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం.
1: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి.
2: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

మీరింతవరకు సతీ త్యాగమతి నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

స్వాతి చినుకులు చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 4:18 సెకండ్లైంది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అర్మన్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

చిత్రసీమలో తర్వాతి పాట, కోర్టు చిత్రం నుండి కాలభైరవ పాడిన పాట, పూర్ణాచారి గీతం, విజయ్ బుల్గనిన్ సంగీతం.

చూసుకోవాలి కదా అని అంటే మీ అన్నయ్య మాత్రం అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లొచ్చు, నేను మాత్రం డాష్ ఇవ్వకూడదా అని అన్నాడు. స్కూల్లో అందరూ నవ్వుతున్నారమ్మా.

0: తీసుకొచ్చి నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తావా? జాలు ఉండాలి, కానీ ఎవడి మీద ఉండాలో కూడా తెలియాలి.
1: యానిమల్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతానికి జానీ సంగీతం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి బోలాశంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లి పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతం, మహతీశ్వర సాగర్ సంగీతం.

దాస్కా దమ్కి చిత్రం నుండి లియోన్ జేమ్స్ స్వీయ సంగీత సారథ్యంలో ఆదిత్యతో కలిసి పాడిన పాట. పాట రచన పూర్ణాచారి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి భగవంత్ కేసరి చిత్రం నుండి ఎస్పి చరణ్ పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి తమన్ ఎస్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. చిత్రలహరి చిత్రం నుండి సుదర్శన్ అశోక్ పాడిన పాట శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి భీమ్ సెసిరోలియో స్వీయ సంగీత సారథ్యంలో ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవిలత. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో

వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో 8575 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అధికారులు వ్యవహరించవద్దని సూచించారు. వర్షాలతో ధాన్యం తడిసినా కొనవలసిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్లో 21 కోట్ల గన్నీ బ్యాగులున్నాయని, వాటికి కొరత లేదని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా మరో 1,800 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. తక్షణమే 1,100 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పొద్దుతిరుగుడు పంట 25% మించి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా పారదర్శక పద్ధతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యావరణ హిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా వృధా అవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం అనుమతిలిచ్చిన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు 100 టీఎంసీల నీటిని కోల్పోతున్నారని లేఖలో ప్రస్తావించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ స్కామ్కు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇందిరాగాంధీ విగ్రహం నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్తో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, పేపర్ లీకేజీ కారణంగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరొక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి కొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. బస్సులో భరోసా పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులకు దీనిని విస్తరించడానికి ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2-3 డిగ్రీల మేర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరొక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాపరేటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ను హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట గ్రామంలో ఉన్న పత్తి విత్తనాల కంపెనీ భవనాన్ని వడ్ల గోదాంగా మార్చేందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు పరిశీలించారు. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో

0: ఎమ్మెల్యే అధికారులతో ప్రత్యేకంగా చర్చించి గోదాం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు జనగామ జిల్లాలో మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ ఝా తెలియజేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వాహనాల్లో లోడింగ్, రైస్ మిల్లులు, గోదాముల్లో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడంపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద గతంలో 1000 రూపాయలు చెల్లించిన వారికి రాష్ట ప్రభుత్వం మరొక అవకాశం కల్పించినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో మున్సిపల్ యాక్ట్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇతర ఛార్జీల పూర్తి చెల్లింపుపై 25% రాయితీ ఉంటుందన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రేపటి నుండి ఈ నెల 30 వరకు జిల్లాలో మహిళా ఆర్థిక వారోత్సవం నిర్వహించనున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ది, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆగ్రహావేశాలకు గురి కాకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మిల్లర్లు రైతుల నుంచి సుమారు 10 కిలోల తరుగు తీయడం అన్యాయమన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రబీ సీజన్లో ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనడం ద్వారా రైతులకు 45,000 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 1800 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లనే రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలో నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాల పెంబర్తి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 అలనాటి ఆనిముత్యాలంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 దేశభక్తి గీతం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. రేపు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖ వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు. రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో గతం పునాదిపై భవిష్యత్తు సౌదం రూపకం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇక ఉదయం 9:00 చిత్రసీమ వింటారు. 10:00

90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 ఇంకా మధ్యాహ్నం 12:40 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. రేపు సాయంత్రం 5:00 లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము విల్ ప్రెజెంట్ ద పద్మ అవార్డ్స్ 2025 ఎట్ ది సివిల్ ఇన్వెస్టిట్యూట్ సిరమణి 1 టు బి హెల్డ్ ఎట్ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు. రేపు సాయంత్రం 5:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. రేపు సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భూసార పరీక్షల ఆవశ్యకత గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయం వింటారు. అనంతరం గొర్రెల పెంపకంలో జాగ్రత్తల గురించి ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామ రైతు కొమరయ్య గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 10:00 అలనాటి ఆనిముత్యాలాంటి తెలుగు సినీ గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై సమాచార దర్శిని.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
8: సైబాల్,
7: నడుగులో తామరా
8: సైబాల్,
7: బురద పుల్లా
8: సైబాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
10: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జి డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హన్మకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు, ఫోటో

0: వారితో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 08702571192ను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సమాచార దర్శిని విన్నారు.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
3: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
3: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
3: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాల పెంబర్తి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు

0: కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
3: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
2: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
4: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
3: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
2: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
3: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
2: అవునా?
3: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

0: మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో
1: జయ హో ఆకాశవాణి జయ జయ హో ప్రజావాణి.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
3: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
4: కానీ బ్యాంకింగ్ కాదు.
5: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే, తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల స్టేషన్ గన్పూర్ పెంబర్తి విద్యార్థినిల కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా చదువు గొప్పతనాన్ని పాట రూపంలో మనకు అందించడానికి బీజెట్సీ 2వ సంవత్సరం విద్యార్థిని ఈ పూజ వస్తుంది.

0: తండ్రుల ఆశలన్నీ నిజము చేయరా, నీ తల్లిదండ్రుల ఆశలన్నీ నిజము చేయరా.
1: చదువు గొప్పతనం గురించి పాట విన్నాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు ఓటు గొప్పతనాన్ని గురించి నాటక రూపంలో మనకు అందించడానికి వస్తున్నారు వి శ్రావణి, జి కళ్యాణి, ఏ యామిని, కే రజిత, కే అఖిల. ఓటు విలువ తెలుసుకో నాటక రచన డాక్టర్ ఎన్వీఎన్ చారి గారు.
2: లతా, లతా,
3: ఏందే గీత గట్లరుస్తున్నావు? ఏంది, ఏమైంది? కొంపలు మునిగాయా? ఏంది?
2: కాదు లత, కొంపలు బాగా ఏముచ్చటమే.
4: ఓ గీత, ఏంది గట్లరుస్తున్నావు? దొంగలు గిట్ల పడ్డరా? ఏంది,
2: ఎన్నికలు వచ్చినాయే? ఎన్నికలు?
4: అబ్బా, ఎన్నికలలో
5: గీతమ్మా ఎలుకలు చచ్చినయ్యా? ఎక్కడమ్మో?
3: ఎలుకలు చచ్చుడు కాదే, చెవిటి మొకమ్మా, ఎన్నికలు వచ్చినాయి.
5: అంటే ఏందమ్మా?
4: ఓట్ల పండుగ వచ్చిందే.
5: అమ్మో అమ్మో, ఎంత మంచి మాట చెప్పినమ్మా, నీ నోట్ల బెల్లంగడ్డ పెట్టా.
2: గట్లా కాదు, మన నోట్ల మట్టిగడ్డ పడకుండా చూసుకోవాలి మొదలు.
3: పాపం రత్తమ్మ గంతగా ఆశ పడుతుంటే నువ్వేండే గట్లంటావు?
2: ఓట్ల పండగ అంటే తాయిలాలు అనుకుంటున్నారు, తీసుకోవడం ఎంత తప్పో తెలుసా?
4: గీత, నువ్వెన్నైనా చెప్పు, ఇది మాత్రం జాతరేనే.
2: జాతర కాదు పూజ, దిగజారుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
5: నాకు తెలియక అడుగుతా, ఇంతకు ముందేందో అన్నావు, అదేంది?
2: ప్రజాస్వామ్యం.
5: అంటే ఏంది గీతమ్మ?
3: నేను చెప్తుండు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వం.
2: రత్తమ్మకు అట్లా చెప్తే అర్థం కాదు గాని నేను చెప్తా విను. మనం ఎందరం ఉన్నాం? నలుగురం. మన దాంట్లో అన్నీ తెలిసినోన్ని, అందరి బాగోగులు చూసేటోన్ని మనం నాయకునిగా ఎన్నుకున్నాం అనుకో, అప్పుడేమైతుంది? ఆ నాయకుడు మనలో ఒక్కడు, మనమే ఎన్నుకున్నాం, మన కోసం పనిచేస్తాడు. దీన్నే ప్రజాస్వామ్యం అంటారు అత్తమ్మ.
3: అవును, ఎన్నుకున్నటోడు మంచోడో ముంచెటోడో మనకెట్లా తెలుస్తుంది?
2: చూడులత, మన ఊర్లో గా మూల ఇంట్లో ఉండేటోడు ఎసుమంటోడే.
3: వాడా పాపిష్టోడు, అన్ని దొంగ పనులే.
2: పూజ, గా గుడెనికలు ఉండేటోడు ఎసుమంటోడే.
4: ఆయన చాలా మంచోడు, ఎవరి కష్టాలలో ఉన్నా సాయం చేస్తాడు, దేవుళ్ళ అంటోడు.
2: ఇప్పుడు చెప్పండి, ఇద్దరు నిలబడితే ఓటు ఎవరికి వేస్తారు? అది సంగతి, ఏ ఎలక్షన్ అయినా గింతే.
3: ఊర్లో అంటే కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది, మరి బయట
4: గది గంతే. ఏ ఎలక్షన్ అయినా పోటీ చేసేటోళ్ళలో మంచోని గుర్తించాలే.
2: గుర్తించడమే కాదు, పోటీ చేసిన సమర్థునికి, నిజాయితీ పరునికి ఓటేసి ఎన్నుకోవాలి.
3: ఒత్తిళ్లకు తాయిలాలకు లొంగకుండా ఓటేస్తేనే, పనులు చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంటుంది.
2: చూడు రత్తమ్మ, నువ్వు కూరగాయలు కొనేటప్పుడు పుచ్చిపోయినాయి వాడిపోయినాయి కొంటావా?
5: చీ పాడు, ఎందుకు కొంటా, నువ్వు తెలియదు అనుకున్నావా?
2: ఒకవేళ కొన్నావనుకో ఏమైతుంది?
5: ఏమైతుంది? కూర పాడైతుంది, డబ్బులు దండిగా అవుతాయి.
2: ఇప్పుడు నా దారికి వచ్చినావు. ఒక్క పూట కూరకే నువ్వు ఇంత ఆలోచించినవే, మరి ఐదేళ్లు నిన్ను పాలించడం కోసం ఎంత ఆలోచించాలే?
4: నిజమే, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి.
6: గీతక్క, నువ్వు ఇక్కడున్నావా?
2: అవును రాణి, ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం అన్నట్లు. నీకెన్నేళ్ళు?
6: 18 వచ్చినాయి అక్క.
4: అయితే రాణికి ఓటు వచ్చింది?
6: లేదక్క, ఇంకా నమోదు చేసుకోలే.
2: వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయి రాణి, మీలాంటి యువతే భావి భారత ప్రగతిని నిర్ణయించేది.
6: అలాగే అక్క, ఈ రోజే నమోదు చేసుకుంటాను. అయినా ఓటు వేయకుండా ఏమైతుంది అక్క?
2: చూడు రాణి, ఓటు మన జన్మ హక్కు, ఓటు వేయకపోతే మనం సచ్చినోన్ లెక్క. చదువుకున్న మేధావులు నిర్లిప్త వీడి ఓటనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. మరైతే తాయిలాలకు లొంగుతారా?
7: లేదు లేదు.
2: ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంటారా?
7: అవునవును.
2: అయితే పదండి, అందరినీ మేల్కొలుపుదాం.

0: భవిష్యత్తు నిర్ణయిద్దాం,
1: నిర్ణయిద్దాం, ఓటే మన ఆయుధం.
2: ఓటు గొప్పతనాన్ని నాటిక రూపంలో విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్న గొప్పతనం గురించి పాఠ మనకు అందించడానికి వస్తుంది బీకం 2వ సంవత్సరం విద్యార్థిని ఏ తిరుమల.

0: నాన్న గొప్పతనం గురించి పాట రూపంలో విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో వెన్నెల కురిసిన చీకటి కథానిక అందించుటకు వి శ్రావణి బీజెట్సీ సెకండ్ ఇయర్ వస్తున్నారు.
1: అది ఒక ఊరు, పేరేదైనా అన్ని ఊర్లలాగే దానికి ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువు కట్ట కింద పచ్చని వాతావరణం, ప్రశాంతమైన వరిచేన్లు చేసే నాట్యాలు, ఊరిలోకి స్వాగతం పలుకుతున్న పొడవైన చెట్లు చూపరులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ ఊరి ప్రజల జీవనానికి ఆ చెరువే జీవనాధారం. కొన్ని సంవత్సరాలు బాగా వర్షాలు కురిసి ఆ చెరువు నిండు కుండలాగా మారింది. పంటలు బాగా పండాయి, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండేవారు. అయితే ఒక సంవత్సరం బాగా వర్షాలు కురిసి చెరువు కట్ట తెగిపోయింది. ఆ చెరువు కట్ట కింద పంటను వేసుకున్న ప్రజలంతా బాగా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే ఆ పంటలన్నీ మునిగిపోతాయి కాబట్టి. ఆ ఊరిలో ఉండే ఒక పెద్ద మనిషి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఊరిలో ఉన్న ప్రజలంతా ఇంటికి 100 రూపాయలు వసూలు చేసి మంచి గట్టిగా దృఢంగా ఉండేటట్లు పెద్ద చెరువు కట్టను కట్టించాడు. ఆయనకు ప్రజాసేవ అంటే చాలా మక్కువ, అలాగే చాలా గొప్ప నీతిమంతుడు. చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పేరు రామయ్య. అదే ఊరిలో శ్యామల అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు 2 కొడుకులు. వారి పేర్లు పెద్ద కొడుకు రాము, చిన్న కొడుకు రాకేష్. వారిద్దరే కాకుండా వారికంటే ముందుగా ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు వరలక్ష్మి. ఆమె పుట్టిన తర్వాత శ్యామల తన భర్త ఇద్దరు చాలా బాగా అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. తమకు జన్మించిన పాపతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపసాగారు. అలా పాప పుట్టిన 2 సంవత్సరాలకు ఒక బాబు జన్మించాడు. తర్వాత 7 ఏడాదికి మరొక బాబు జన్మించాడు. వారే రాము, రాకేష్. అలా 2వ బాబు జన్మించిన 1 సంవత్సరానికి శ్యామలను వదిలేసి తన భర్త వెళ్ళిపోయాడు. పాపం శ్యామల, ఒంటరి జీవితం మొదలైంది. శ్యామల తన 3 పిల్లలను ఎలా పెంచుకోవాలో తెలియక ఈతకమ్మలతో చీపుళ్లను, బుట్టలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో కాలం వెళ్ళదీసింది. అలా ఉండగానే తన కూతురు పెళ్లికి వచ్చింది. ఆమె బుట్టలు అల్లి దాచిపెట్టిన డబ్బంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. తర్వాత 2 కొడుకులను పోషిస్తూ వాళ్లను చదివిస్తూ జీవితాన్ని గడపసాగింది. తన 2 కొడుకులు చదువుకుంటున్నారు. వారి పై చదువులకు బాగా డబ్బులు కావాలి. శ్యామల ఇంకా బాగా రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించింది. తల్లి కష్టాన్ని చూడలేక తన 5వ కొడుకు డిగ్రీ చదివి ఇంకా చదవడం మానేసి ప్రభుత్వ ఉద్యోగమైన పోలీస్ అధికారికి ప్రయత్నం చేశాడు. చాలా కష్టపడి చదివాడు, పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. కానీ తనకు సర్జరీ కావడం వల్ల శారీరక దృఢత్వ పరీక్షలో ఎంపిక కాలేదు. రాము చాలా బాధపడ్డాడు. ఒక ట్రాక్టర్ను రాయితీతో కొని తన అమ్మ కష్టాన్ని చూడలేక తాను ట్రాక్టర్ నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ శ్యామల చిన్న కొడుకైన రాకేష్ చాలా మొండి పట్టు

0: సబ్జెక్టులతో చదువుకున్నాడు. తన తల్లి కష్టం చూడలేక తన అన్న తల్లి ఇద్దరు తనను చదివించడానికి పడుతున్న తాపత్రయం బాగా తెలుసుకొని బాగా కష్టపడి చదువుతూ తన ఇంట్లోనే ఒక ట్యూషన్ పెట్టి తనలాంటి ఎంతోమంది బీద విద్యార్థులకు చదువు చెప్పాడు. చాలామంది విద్యార్థులను గురుకులాలలో చేర్పించాడు. తర్వాత ట్యూషన్ చెబుతున్నందుకు నెలకు 50 రూపాయలు తీసుకున్నాడు. అది కూడా ఆర్థిక స్తోమత ఉన్నవారితో మాత్రమే తీసుకున్నాడు. చాలామంది పేద పిల్లలను ట్యూషన్కి రమ్మని చెప్పి బాగా ప్రోత్సహించేవాడు. దాదాపు ఆ ట్యూషన్కి వెళ్ళిన అందరు విద్యార్థులు గురుకుల పాఠశాలలోనే చదువుతున్నారు. తాను అన్ని సబ్జెక్టులను బోధించేవాడు. వాలంటరీగా తన గ్రామంలోని పాఠశాలలో చదువు చెప్పాడు. తర్వాత పక్క గ్రామంలో ఇంగ్లీషు చెప్పడానికి ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాడు. చివరికి తాను చాలా కష్టపడి చిన్న వయసులోనే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియామకం పొందాడు. తాను పనిచేస్తున్న ఆ పాఠశాలలో ఆయననే ప్రధానోపాధ్యాయుడు. ఆ పాఠశాలను కూడా ఎంతో అభివృద్ధి చేశాడు. మొదట ఆ ఉపాధ్యాయుడు ఆ పాఠశాలలో పనిచేయకముందు 15 మంది పిల్లలు కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 100 మంది పిల్లల కంటే ఎక్కువ విద్యార్థులు వెళ్తున్నారు. అది ఆ ఉపాధ్యాయుడికి పని పట్ల ఉన్న ఏకాగ్రత బాధ్యతను తెలుపుతుంది. ఒక కొడుకుగా తన తల్లి కష్టాన్ని గుర్తించి తాను ఉద్యోగం సంపాదించాడు. అలాగే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలను అభివృద్ధి చేశాడు. ఆ ఉపాధ్యాయుడు చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వాలి ఆ ఊరి పెద్ద మనిషి రామయ్య చెవిలో పడింది. ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఆ విషయం తెలియడంతో ఆ పెద్ద మనిషి ఒక సన్మాన సభను ఏర్పాటు చేశాడు. ఆ సన్మాన సభకు ఊరి ప్రజలంతా వచ్చారు. ఆ సన్మాన సభలో ఆ ఉపాధ్యాయుడు తన విజయం వెనుక తన తల్లి అన్నల కష్టం ఉందని తెలిపాడు. అలాగే తన తల్లికి అన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సభలో ఆ పెద్ద మనిషి ఆ ఉపాధ్యాయుని గొప్పతనాన్ని తెలుపుతూ ఉపన్యాసం ఇచ్చాడు. అప్పుడు తన తల్లి శ్యామల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ ఉపాధ్యాయుడిని తన గ్రామంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఆ పెద్ద మనిషి రామయ్య.
1: వెన్నెల కురిసిన చీకటి కథానికను విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి కల్తీ అనే అంశంపై పాఠ రూపంలో మన ముందుకొస్తున్నారు పి రమ్య, బీకం 2వ సంవత్సరం.

0: ఓటే మన ఆయుధం పాట విన్నాం కదా. కార్యక్రమంలో తదుపరి నాన్నా కవితాంశం గురించి వివరించటకు కే రజిత బిజెడ్సి సెకండ్ ఇయర్ విద్యార్థిని వస్తున్నారు.
1: ఊహ తెలియని వయసులో సంసారం అనే సముద్రంలో ఈదడం మొదలుపెట్టావు. దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించావు. లోకం గురించి పూర్తిగా తెలియకుండానే నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చావు. రాబందుల నుండి కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా రేయి పగులు మా కోసం కాపలా ఉన్నావు. నీ కష్టం తెలియకుండా దాచాలనుకున్నావు, కానీ నా తల నిమిరిన నీ చేతుల స్పర్శ చెబుతుంది నీ కష్టం. రక్తం గడ్డకట్టిన నీ కాళ్ళు చెబుతున్నాయి నీ శ్రమ. మేము చచ్చే వరకు మా బాధ్యతల్ని భారం అనుకోకుండా మోసావు. మరో జన్మలో నీ తల్లినా పుట్టి సేవ చేసిన నీ రుణం తీరునో లేదో. ఇంత త్యాగం చేసిన నీకు ఎన్ని జన్మలెత్తినా కూతురిగా పుట్టాలనుంది. నాకు ఆ అవకాశం ఇస్తావా నాన్న?
0: నాన్న కష్టం నాన్న కవితాంశం విన్నాం కదా. తదుపరి కార్యక్రమంలో అందమైన పల్లె అనే అంశంపై పాట పాడుటకు కే ఇందిరా బీకం ఫస్ట్ ఇయర్ మన మధ్యలో ఉన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 మే 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణ కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్థులను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ లేదా నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 జూన్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6,000

0: 565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొడి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. వాంకటేశ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, మానవ వనరుల మార్పిడి, ప్రాంతీయ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్, రెండు దేశాల మధ్య త్వరితగతిన వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇంధన వాణిజ్యం విస్తరణను స్వాగతిస్తూ భారత్కు విభిన్న ఇంధన వనరులు అత్యంత అవసరమని తెలిపారు. ఇరాన్ అంశంపై మాట్లాడుతూ గ్లోబల్ ఇంధన ధరలు తక్కువగా ఉండడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం భారత్ అమెరికా రెండింటికి ముఖ్యమన్నారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని, ప్రపంచంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వాముల్లో ఒకటని పేర్కొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి రూబియో 4 పర్యటనలో భాగంగా నిన్న భారత్కు చేరుకున్నారు. ఈ సదస్సు ఈ నెల 26 జరుగుతుంది. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడిస్తూ ఎబోలా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికాకు సహాయంగా భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అలాగే ఆఫ్రికన్ యూనియన్తో సహకారం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆఫ్రికా దేశాలతో భారత్ కొనసాగిస్తున్న ప్రజారోగ్య సహకారం మరోసారి స్పష్టమైంది. ఎబోలా ఒక తీవ్రమైన ప్రాణాంతక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర ప్రజారోగ్య చర్యలు, అంతర్జాతీయ స్థాయి సమన్వయం ఎంతో అవసరం. పశ్చిమ బెంగాల్లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన రీపోలింగ్లో బీజేపీ అభ్యర్థి దేబాన్షు పండా ఘన విజయం సాధించారు. ఆయన 109,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిపిఐ అభ్యర్థి శంభునాథ్ కుర్మి 40,600కు పైగా ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ రజాక్ మొల్లా 3వ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఫల్తా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని సువేందు అధికారి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణుల బృందాన్ని సిబిఎస్ఈకి సహాయంగా పంపించాలని నిర్ణయించారు. సిబిఎస్ఈ పోస్ట్ రిజల్ట్ సేవల పోర్టల్పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన ఆందోళనలు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం సాంకేతిక వ్యవస్థల్లో మెరుగుదల చేపట్టి ముఖ్యంగా పోర్టల్ స్థిరత్వం, సర్వర్ పనితీరును పరిశీలిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆకాశవాణి తమ ప్రత్యేక కార్యక్రమాల శ్రేణిలో భాగంగా మొత్తం 16 ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఈ ఎపిసోడ్లలో పద్మ పురస్కార గ్రహీతల జీవితం, సేవలు, సాధనలు, వారి కృషిపై ప్రత్యేక సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:10 ఆకాశవాణి గోల్డ్ ఛానళ్లలో, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబిజీరామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. దీనిపై ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చని గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ చట్టం 20 సంవత్సరాల నాటి పాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఈ కొత్త చట్టం వేతనాల చెల్లింపు సకాలంలో పారదర్శకంగా జవాబుదారీతనంతో జరిగేలా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి అందించే నిబంధనను కూడా ఈ చట్టం కలిగి ఉంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం, కాపాడడం పట్ల ప్రభుత్వం నిబద్దతతో ఉందని తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం కాలినడక మార్గంలో టీటీడీ చేసిన ఏర్పాట్లను మంత్రి అభినందించారు. తిరుమలలో కల్పించిన సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఈ సౌకర్యాలు ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా

0: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ను ఎంచుకుంది. ఇక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి జరిగే మరొక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఈరోజు రైల్వే ట్రాక్ లక్ష్యంగా జరిగిన ఒక శక్తివంతమైన పేలుడులో కనీసం 30 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని నగరం క్వెటాలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక రైలు పాక్షికంగా దెబ్బతినగా ఆ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న 10 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఘోర ఘటన అనంతరం క్వెటా అంతటా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని అత్యవసరంగా రప్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు న్యూఢిల్లీలో భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి అత్యవసర వైద్య సరఫరాలు, రక్షణ కిట్ల తొలి విడతను భారత్ ఈరోజు పంపించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపి

0: చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు విత్తన వారోత్సవాలకు సంబంధించిన విశేషాలు విన్నారు. ఇల్లు వాకిలిలో ఇప్పుడు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
0: రైతు సోదరులకు స్వాగతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రకరకాల ప్రభుత్వాలు వ్యవసాయం గురించి ఎన్నో పథకాలు తీసుకురావడం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి విత్తనాన్ని తీసుకురావడం, ఉత్పత్తి సాధకత పెంచుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చింది. అయినా ఇంకా కొంత ప్రాంతంలో రైతులు ఇప్పటికీ వర్షాలు లేక అధిక వర్షం ఉండి కొంత నష్టం, వర్షాలు లేక కొంత నష్టం, ఈ విధంగా సతమతం అవుతున్నటువంటి సందర్భాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో చక్కటి వ్యవసాయము సుస్థిరంగా చక్కగా వ్యవసాయం చేసుకొని చక్కటి లాభాన్ని, చక్కటి పంటను పొందాలంటే ఈ రైతులు ఇంకా ఎంతో, వారు వారి దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, తర్వాత వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలకు వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు చెప్పే వివరాలు, విషయాలు ఆకలింపు చేసుకొని మరింత అభివృద్ధి దిశగా, పంటను పెంపొందించే దిశగా వాళ్ళు చక్కటి ఉపకరణాలతో చక్కటి పంటలు పండించి చక్కటి లాభాలతో వాళ్ళు తులతూగాలని ఆశిస్తూ ఈరోజు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం అన్న అంశం గురించి ప్రత్యేకంగా మనం వివరాలు తెలుసుకునేందుకు మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజు గారిని మనం ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి వివరాలని తెలుసుకుందాం. డాక్టర్ యువరాజు గారు, ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి, ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా మనకు ఎటువంటి లాభాలు మన రైతు సోదరులకు కలుగుతాయి, ఆ వివరాలు ఒక్కసారి తెలియచేయండి.
2: అందరికీ నమస్కారం అండి. రైతు సోదరులకు, అదేవిధంగా ఆకాశవాణి శ్రోతలకు ధన్యవాదాలు. సో సుస్థిర వ్యవసాయం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ విషయం చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది ముఖ్యంగా అనేక రకమైనటువంటి అంశాలతో కలగలిపినటువంటి ఒక విశేషమైనటువంటి పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ సుస్థిర వ్యవసాయం అంటే ముఖ్యంగా దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి, రైతు ఉత్పాదకతను పెంచడం, అదేవిధంగా వాతావరణ అనుకూలత పంటలు సాగు చేయడము, పర్యావరణ పరిరక్షించడము, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడము, ఆహార భద్రతను సమకూర్చడం. సో ఇటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి ఒక సబ్జెక్టే సుస్థిర వ్యవసాయం. ఈ సుస్థిర వ్యవసాయం పాటించడం ద్వారా రైతులు వారి యొక్క పంటల దిగుబడిని పెంచుకోవడం, వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు నీటి కొరతను అధిగమించడం, నేల మట్టి యొక్క సారవంతాన్ని పెంపొందించి పునరుద్ధరించుకోవడం, పంట యొక్క ఖర్చులు, పంట యొక్క పెట్టుబడిని తగ్గించుకోవడం, అదేవిధంగాటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ వాయు కాలుష్యాన్ని, అదేవిధంగా నేల కలుషితాన్ని తగ్గిస్తూ భావితరాలకి ఒక సురక్షితమైనటువంటి ఒక మంచి వ్యవసాయాన్ని అందించడమే సుస్థిర వ్యవసాయం.

0: యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సుస్థిర వ్యవసాయం అనగానే ఏ విధంగా చేయాలి అన్న వివరాలు రైతు సోదరులకు చాలా చక్కగా మీరు వినిపించారు, వివరించారు. అయితే మీరు సుస్థిర వ్యవసాయం దిశగా చెప్పేటప్పుడు ఉత్పాదకత, వాతావరణ అనుకూల పరిస్థితులకు అనుకూలంగా పంటలు, పర్యావరణ పరిరక్షణ చేసుకోవడం, ఆర్థిక అభివృద్ధి సాధించడం, అలాగే ఆహార భద్రత అని ముఖ్యమైన అంశాలు మీరు ఈ వివరాలు మనకు అందించారు. అయితే ఈ సుస్థిర వ్యవసాయంలో ప్రతి రైతు తన యొక్క పంటను ఏ విధంగా ఉత్పాదకతను పెంచుకోవాలి ముందుగా వివరించండి.
2: ఈ సుస్థిర వ్యవసాయంలో ఉన్నటువంటి మొదటి అంశము రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించడం. ఈ రైతుల యొక్క ఉత్పాదకతను పెంపొందించాలంటే రైతు అవలంబించేటువంటి పద్ధతులు, వ్యవసాయంలో చేసేటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పాతతరం పూర్వ పద్ధతుల్లా కాకుండా వాతావరణానికి అనుగుణంగా వాతావరణానికి తగిన రీతిలో పంటలను సాగు చేయడం, వాతావరణానికి తగినటువంటి విత్తన రకాలను తను సెలెక్ట్ చేసుకోవడం, ఆ రకాలను కొత్త మెలకువలతో సాగు చేయడం ద్వారా ఈ ఉత్పాదకత అనేటువంటిది మనం చూడవచ్చు.
1: అయితే మీరు ఉత్పాదకత గురించి విత్తనాలను చక్కగా సెలెక్ట్ చేసుకోవడం అని వివరిస్తున్నారు, వాతావరణానికి అనుకూలంగా. మరి ఈ వాతావరణానికి అనుకూలంగా అంటే దేశంలో రకరకాల భూములు ఉన్నాయి, ఉష్ణ ప్రాంతం ఉంది, చలి ప్రాంతం ఉంది, ఇటువంటివి ఉన్నాయి. వర్షాపాతం ఎక్కువగా వస్తుంది, ఒకసారి వర్షాపాతం తక్కువగా వస్తుంది, ఇటువంటి మండలాలు కూడా ఉన్నాయి. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా, మన రాష్ట్రాన్ని కూడా ఒక మండలాలుగా విభజించి ఉండడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు, ఆ మండలాలకు తగ్గట్టు మీరు ఉత్పాదక శక్తిని పెంచడం కోసం ఎటువంటి విత్తనాలని మనం ఎంపిక చేసుకోవాలి? ఉదాహరణకి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అంతా వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు, ఇటువంటి సందర్భంలో ఈ మండలాలకు మీరు జోన్లుగా కూడా విభజించి ఉండొచ్చు. ఏ విధంగా అనుకూలమైన విత్తనాలను, ఏ జోన్కి ఏ విత్తనం అనుకూలమైనది, సవివరంగా ఈ వరి పంటల గురించి, వరి విత్తనాల గురించి తెలియచేయండి.
2: సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా మూడు జోన్స్గా చూస్తాము, సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ తెలంగాణ, నార్థన్ తెలంగాణ జోన్స్గా చూస్తాము. ఈ జోన్స్ వివిధ రకమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు దక్షిణ తెలంగాణ అంటే సదరన్ తెలంగాణ జోన్లో చూసుకుంటే మహబూబ్ నగర్, నల్గొండ, అదేవిధంగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇటువంటి ప్రాంతాల్లో చూసుకుంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం మనం తరచుగా చూస్తూ ఉంటాము. సో ఇటువంటి ప్రాంతాలకు వరిలో ముఖ్యంగా తెలంగాణ వరంగల్ 1537, అదేవిధంగా వరంగల్ 739, జగిత్యాల 244-23 రకాలు, ఈ రకాలు మనము వాళ్లకు సూచిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ కాలంలోనే పంట యొక్క కోతకు రావడం, వాటిలో ఉన్నటువంటి గింజ విత్తనం సైజు కానీ, విత్తనం వెయిట్ కానీ, క్వాలిటీ కానీ మనం చూస్తూ ఉంటాము. సో ఈ రకాలను రైతులు పండించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే మీరు ఈ సౌత్ దక్షిణ మండలంలో ఏ విధంగా మనం ఉదాహరణకి వరి విత్తనాన్ని ఎంచుకోవాలి అని వివరించారు. అయితే మన రాష్ట్రంలో రైతులందరూ అత్యధికంగా ఈ వరిని పండిస్తున్నారు, ఇటువంటి సందర్భంలో మరి ఈ భూమికి ఏమైనా హానికరం జరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఇటువంటి సందర్భంలో ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు, ఏమైనా పంట మార్పిడి లాంటివి చేయాలా? ఆ వివరాలు కూడా మన రైతు సోదరులకు తెలియచేయండి.
2: తప్పకుండా సార్. ఈ వరి సాగు అనేది ఏదైతే ఉందో మన ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అది ఒక సాంప్రదాయ పద్ధతుల్లోనూ లేకపోతే ఒక పారంపర్యంగానే సాగు చేయడం అనేది జరుగుతుంది. అలా చేయడం వల్ల మట్టిలో ఉన్నటువంటి సారం, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, అదేవిధంగా నీటి కొరత ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం రైతుల యొక్క ఉత్పాదకత, వారి యొక్క లాభాలు, ఆహార భద్రత, అదేవిధంగా వాతావరణం పరిరక్షణ చేయాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్య.
1: వరికి బదులుగా
2: ఈ తృణధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ సాగు చేయడం అనేది ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి విషయం.
1: అయితే మీరు పంట మార్పిడిలో ఈ నూనె గింజలు కానీ పప్పు దినుసులు కానీ అంటున్నారు, ఏ రకమైన నూనె గింజల పంట, ఏ రకమైనటువంటి పప్పు దినుసుల పంట అనుకూలంగా ఉంటుంది, ఈ సారవంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది మన దక్షిణ మండలమైన మహబూబ్నగర్ జిల్లా, తర్వాత చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా కొంత ప్రాంతము, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
2: ఈ మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో చూసుకుంటే వరి బదులుగా

0: పెసళ్ళు, శనగలు, మొక్కజొన్న తదితర అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి పంటలు పండించడం ద్వారా రైతులు వారికి ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీటి సౌలభ్యం కానీ, నీటి వసతులు కానీ చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఒక రైతు వరి నుండి పెసళ్ళు తదితర పంటలు పండించడం వల్ల వారు వాడుకునేటువంటి నీరు ఉపయోగం కానీ కూడా వాడకం కానీ 50% తగ్గిపోతుంది. సో తనకు ఈ నీరును ఉదా చేసుకోవడం, అదేవిధంగా భూగర్భ జలాలని కాపాడుకోవడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ముఖ్యంగా ఈ నూనె గింజలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు పండించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్, నత్రజని శాతం కూడా తిరిగి పునరుద్ధరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: అయితే మీరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంట మార్పిడి చేసుకోవాలంటే రైతులు ముందుకు రావడం జరగదు, జరగడం కూడా లేదు. ఇటువంటి సందర్భంలో వారు ముందుకు రావాలంటే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒక 2-3 పంటలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏ సంవత్సరానిక పంట మార్పిడి చేయాల్సింది, 2 సంవత్సరాలుగా ఏ విధంగా చేస్తే వాళ్ళకు లబ్ధిదాయకంగా రైతులకు ఉంటుంది, ఈ పంట మార్పిడి 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 3 సంవత్సరాలకు చేసుకుంటే బాగుంటుంది, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: సార్, పంట మార్పిడి అనేది 1 సంవత్సరమా 2 సంవత్సరమా అని కాదు. బేసిక్గా మనం చూసుకుంటే పంట మార్పిడి అనేది ప్రతినిత్యము అవలంబించవలసినటువంటి ఒక ప్రక్రియ, సీజన్ టు సీజన్. మనం యాసంగి నుండి కానీ లేకపోతే ఈ రబీ సీజన్స్ కానీ ప్రతి సీజన్లోనూ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి,
1: అంటే ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేసుకోవడం మంచిదంట.
0: చేసుకోవడం చాలా మంచిది.
1: మళ్ళీ రైతులు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదు, మరి వారికి ఎటువంటి సలహా ఇస్తారు?
0: సో
1: కనీసం 2 సంవత్సరాలకైనా చేసుకోవచ్చా?
0: ఎంత వీలైతే అంతగా. ఒకటే సంవత్సరంలో 2 సార్లు పంట మార్పిడి చేసుకున్నా కూడా చాలా
1: మంచిది.
0: అన్ని విధాలుగా
1: లాభదాయకము
0: ప్రోత్సహించవలసినటువంటి అంశం అది.
1: చాలా చక్కగా మీరు ఉత్పాదక సందర్భంలో ఇవన్నీ వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణ కాపాడాలంటారు, ఏ విధంగా ఈ పంటలను పండించి ఈ సుస్థిర వ్యవసాయం ద్వారా ఏ విధంగా కాపాడగలుగుతారు ప్రతి రైతు, ఆ వివరాలు ఒకసారి.
0: మనం చూసుకుంటే ఈ పాత రకం పూర్వ పద్ధతుల్లో వరి సాగు కాకుండా ఈ ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్ పాటించడం ద్వారా, అదేవిధంగా ఈ పంట మార్పిడి చేయడం ద్వారా, ఉదాహరణకు మనం చూసుకుంటే వరి సాగులో ఎక్కువగా మనము CH4, CO2 వంటి గ్యాసెస్ వెలువడడం అనేది జరుగుతుంది. ఇది పర్యావరణానికి ఎంతో హానికరమైనటువంటిది. ఇంకా బాగా చెప్తే మనము మీథేన్ గ్యాస్ CH4 కానీ, నైట్రేట్ ఆక్సైడ్ NTO కానీ, ఇవి ఎక్కువగా వరి సాగులోనే వెలువడడం అనేది చూస్తుంటాం. వీటిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా పంట మార్పిడి, అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం, అదేవిధంగా పశువుల నుండి వచ్చేటువంటి ఫామ్ యార్డ్ మెన్యూర్, పశువు ఎరువులు కానీ కాంపోస్ట్ కానీ వాడడం ద్వారా కూడా మనము ఈ పర్యావరణ పరిరక్షణ తగ్గించుకో. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వీటిని
1: తగ్గించాలంటారు,
0: తగ్గించాలి. పశువుల ఎరువులు వాడకం ద్వారా వాటి మీద ఆధారపడవలసిన అవసరం అనేది మనకు తగ్గిపోతుంది. ఇదే కాకుండా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చరొట్టి పట్టలు, శిస్సు కానీ, డాల్బెర్జియా కానీ, సో ఇవి సుబాబులు కానీ వేసవ కాలంలో పండించుకోవడం ద్వారా కూడా భూమిలో పోషకాలని పునరుద్ధరించుకోవడం, కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువుల మీద ఆధారపడడం అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: మీరు చక్కగా బాగా వివరిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ విధంగా, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. అయితే మీరు చెప్పినటువంటి పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి రొట్టె మొక్కలు నాటుకోవడం చేయాలంటారు, తర్వాత సేంద్రీయ ఎరువులు వాడాలంటారు, ఇటువంటి అవగాహన బాగా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడే ప్రకృతి వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు చెప్పినట్టు కొందరు రైతులు వాడుతున్నారు. సరే, ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ భాగంగా కొందరు చేస్తున్నారు, మరి విస్తారంగా కావాలంటే రైతులు బాగా మీరు అన్నట్టు పచ్చి రొట్టె ఎరువులు కానీ ఈ సేంద్రీయ ఎరువులు కానీ, సేంద్రీయ ఎరువుల్లో ఈ గొర్రె పెంట, ఆవుల పెంట, గేదెల పెంట, పంది పెంట, కోళ్ళ పెంట ఇటువంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ద్వారా కానీ మీ యొక్క ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి, మరి మీరు ఏమైనా ఇటువంటి సేంద్రీయ సంబంధించినటువంటి సేంద్రీయ ఎరువులను మీరు ఏమైనా ఉత్పత్తి చేస్తున్నారు? ఉత్పత్తి చేసి మన రైతులకు పంచితే వాళ్ళు మంచి పంటలు మీరు అనుకున్నట్టుగా మంచి వాతావరణాన్ని కాపాడి రైతులకు బాగుంటుంది కదా, రైతులకు లాభదాయకంగా ఉంటుంది కదా. ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కానీ ఏమన్నా తయారు చేస్తున్నాయా ఈ ఎరువులను, ఎరువులు సప్లై చేస్తున్నారా, ఇటువంటి వివరాలు ఉంటే కూడా మన రైతు సోదరులకు చెప్పండి.
0: రైతులకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా సరిపడేటట్టుగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం సమకూర్చట్లేదు. అది మనము

0: జీర్ణించుకోవాల్సిన ఒక విషయం.
1: సమకూర్చలేదు,
0: సమకూర్చలేదు. అదేవిధంగా కాకపోతే ఒక శాంపుల్గా కొన్ని కొన్ని పరిశోధన క్షేత్రాల్లోనూ, అదేవిధంగా జాతీయ పరిశోధన మండలి ఐసీఆర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ శాంపుల్స్ అనేటివి రైతులకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఎన్ఐఆర్డి కానీ, అదేవిధంగా ఈ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, వివిధ పరిశోధన క్షేత్రాలు, నూనె గింజల పరిశోధన క్షేత్రాలు కానీ, ఇవన్నీ కూడా రైతులకు కావాల్సినటువంటి ఈ భూసారం పెంచే విధంగా పచ్చరొట్టె పంట, గో ఆధారిత, పశువుల ఆధారిత వచ్చేటువంటి ఎరువులని అందుబాటులోకి తీసుకొస్తాం.
1: అయితే మీరు అన్నట్టుగా ఇంకా విశాలంగా విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎక్కువగా ఈ పచ్చి రొట్టె ఎరువులను తయారు చేసుకోవడం, అలాగే సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవడం, తర్వాత కంపోస్ట్ ఎరువు, ఇటువంటి వానపామి ఎరువు, ఇటువంటివి తయారు చేసుకొని ఈ రైతు సోదరులు ఇంకా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు. అయితే మీరు అన్నారు సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలని. ఈ ప్రయాణంలో భాగంగా ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధిస్తారు రైతులు, ఒకసారి వివరించండి.
0: సార్, దీని మీద మేము ఆల్రెడీ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసాం. ఒక పరిశోధన అనేది మన మహబూబ్నగర్ జిల్లాలోనూ చూసాము. ఏ రైతులైతే ఈ వాతావరణ అనుకూల సేద్యం, ఈ సుస్థిర వ్యవసాయాన్ని ఒక మేజర్గా, ఒక ముఖ్యమైన వృత్తిగా తీసుకొని చేస్తున్నారో, వారిలో సగటున 15-25% వారి ఆదాయం పెరిగినట్టు మనకు రుజువు ఉంది. సో ఈ సుస్థిర వ్యవసాయంలోనే సమీకృత వ్యవసాయం, అనేక పద్ధతులని వాళ్ళు అవలంబించడం ద్వారా వారి సగటు ఆదాయం 15-25% పెరిగింది.
1: అయితే మహబూబ్నగర్ జిల్లాలో మీరు చూడడం జరిగింది. తర్వాత మీరు సుస్థిర వ్యవసాయం దిశగా ఆ సందర్భంలో మీరు వివరించినప్పుడు ఆహార భద్రత కూడా సాధించాలి అనే వివరణ కూడా మీరు ఇచ్చారు. మరి ఈ ఆహార భద్రతను ఏ విధంగా మనం సాధించుకోవాలి రైతులు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి.
0: సార్, ఈ రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మన భారతదేశం ఒక ఏం అజెండా పెట్టుకున్నది, 2050 నాటికి ఆహార అవసరాలు 50% పెరుగుతాయని మనకు ఆల్రెడీ నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఒక ఆల్రెడీ ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అదే అగ్రికల్చర్ 5.0. ఏ విధంగా అయితే పూర్వం ఈ హరితహారం వచ్చినప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారో, ఇప్పుడు ఆధునికతకు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త విధానాలకు అనుగుణంగా ఉండే విధంగా జై జవాన్ జై కిసానే కాదు, జై విజ్ఞాన్ జై అనుసంధాన్, జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలను తీసుకొని వ్యవసాయ రంగం ముందుకు రావాలనేసి పిలుపునివ్వడం అనేది జరిగింది.
1: అయితే మీరు ఈ పిలుపులో భాగంగా మీరు పంట ఖర్చు కూడా తగ్గించుకోవాలి అన్నారు కదా, సుస్థిర వ్యవసాయం అంటే. మరి ఈ పంట ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు రైతు సోదరులకు, కాస్త వివరంగా చెప్పండి.
0: సార్, ఉదాహరణకు ప్రభుత్వము పథకాలను ఇస్తున్నది, అందులో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డ్, మట్టి ఆరోగ్య కార్డు పథకం. ఈ పథకాలను రైతులు సరైన రీతిలో వాటిని వాడుకుంటే ఖచ్చితంగా వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా వారికి సూక్ష్మ నీటి వనరులు, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం మీద కానీ, తుంపర సేద్యం మీద కానీ 50-70% సబ్సిడీ ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అలాగే మట్టి ఆరోగ్య కార్డు పథకం, సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో అది రైతులు నమోదు చేయించుకోవడం ద్వారా, వారి నేలలని మట్టి ఆరోగ్య కార్డు పథకం ద్వారా నమోదు చేయించుకోవడం ద్వారా దానికి కావాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాన్ని తగినట్టుగా రైతు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రైతు ఉత్పాదకత, వాతావరణ అనుకూలత, అదేవిధమైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనేది కూడా మనం చూడవచ్చు.
1: చాలా చక్కగా సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు ప్రయాణం చేయాలంటే ఉత్పాదకత, వాతావరణ అనుకూల పంటలు పండించుకోవడం, అలాగే చివరిగా మీరు ప్రభుత్వాలు అందించినటువంటి పథకాల ద్వారా కూడా ఈ సుస్థిర వ్యవసాయాన్ని మనం సాధించవచ్చు. ఆ మార్గాన ప్రయాణం చేస్తే ప్రతి రైతు చక్కటి లాభాలు, చక్కటి ఉత్పాదకత, పంటలు పండించి సురక్షితంగా ఉంటారనేది చక్కటి ఉద్దేశంతో మీరు వివరాలన్నీ అందించారు. ధన్యవాదాలు యువరాజ్ గారు.
2: ఇంతవరకు సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం ఈ అంశాన్ని గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగింది.

0: హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

రైతు సోదరులకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశాన్ని గురించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతులు పశుపోషకులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికై ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలను పొందండి. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశానికి సంబంధించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు పాల్గొని రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాట చంద్రబోస్ గీతం అనూప్ రూబెన్స్ సంగీతం

చిత్రసీమలో తరువాతి పాట. ఆచార్య చిత్రం నుండి హారిక నారాయణ్ సాహితీ చాగంటి పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, భీమ్ సెసరోలియో సంగీతం.

అనగనగా ఒక రాజు ఈ చిత్రం నుండి ధనుంజయ్ సమీర భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, మిక్కీ జెమేయర్ సంగీతం.

భరత్ అనే నేను చిత్రం నుండి కైలాష్ కేర్ దివ్యకుమార్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. హనుమాన్ చిత్రం నుండి గౌరహరి పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి గౌరహరి సంగీతం.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి ఫిదా చిత్రం నుండి సింధూరి సిన్నవరాజ్ పాడిన పాట, వనమాల గీతం, శక్తికాంత్ కార్తీక్ సంగీతం.

ధమాక చిత్రం నుండి భీమ్ సెసరలియో స్వీయ సంగీత సారథ్యంలో స్వీయ రచనలో పాడిన పాట, సాహితీ మంగ్లీతో కలిసి పాడిన పాట.

లక్కీ భాస్కర్ చిత్రం నుండి విశాల్ మిశ్రా, శ్వేతమోహన్ పాడిన పాట. శ్రీమణి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి, దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి సాగర్ గీతమాధురి పాడిన పాట భాస్కర భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మన శంకరవరప్రసాద్ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, భీమ్ సెసరలియో సంగీతం.

గుంటూరు కారం చిత్రం నుండి శ్రీకృష్ణ సాహితీ చాగంటి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రగీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో చెంబై వైద్యనాథ భాగవతార్ గారి గాత్రం వింటారు.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్స్పై మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అన్వేషణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

April 1 విడుదల చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

కార్యక్రమంలో తరువాతి పాట అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

0: మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.8 మెగాహెర్ట్జ్ పై మధురగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి తేనె మనసులు చిత్రం నుండి ఘంటసాల పై సుశీల పాడిన పాట. దాశరథి గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

శుభాకాంక్షలు చిత్రం నుండి మనో సుజాత బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఎస్ఏ రాజ్కుమార్ కోటి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత శివరంజని చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వేటూరి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలుపెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో

మధుర గీతల్లో ఇప్పుడు వినండి. తాజ్మహల్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం శ్రీలేఖ సంగీతం.

స్వాతి ముత్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, ఇళయరాజా సంగీతం.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.